ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 13వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 బైబుల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ డాక్టర్ పి ప్రమీలా వివేకానంద గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం భక్తిగీతాలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో మొక్కజొన్న రకాల ఎంపిక, సాగులో మెళకువలు గురించి కొన్ని వివరాలు. 7:00 జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట పల్లవి, కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 7:20 చిత్రసీమ, 7:35 స్తుతిమాల క్రీస్తు భక్తిగీతాలు, 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది, 9:35, 10:03 తిరిగి 11:03 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 వార్తల ముఖ్యాంశాలు, 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం, 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఆర్కే నగర్ మల్కాజిగిరి నేషనల్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, ఈరోజు 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో గుండె జారింది నాటకం, రచన శ్రీ ధరణికోట శివరావు ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీత కార్యక్రమంలో వినాయక విజయం కథ చిందక్ష గానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు.

కార్యక్రమంలో పంటల అవశేషాల ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. ఈరోజు రాత్రి 7:30 తిరిగి 9:30 ట్రాన్స్మీటర్పై దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ T20 ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తల్లిపాలకు సమతుల ఆహారం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో సమీర్ సింగ్ పదం గారి సితార్ వాద్యం. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట పల్లవి కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈ మాసపు పాట ఈ ఉదయం 7:15

0: interesting challenges. Earlier in the day, Prime Minister Modi held a series of bilateral meetings with leaders of BRICS countries. Prime Minister Modi met his Ethiopian counterpart, Dr. Abiy Ahmed Ali, Malaysian counterpart Anwar Ibrahim, and Vietnamese counterpart Le Minh Hung. Mr. Modi also held talks with Abu Dhabi Crown Prince Sheikh Khalid bin Mohammed bin Zayed Al Nahyan. Union Home Minister Amit Shah began a three-day visit to Mumbai yesterday, during which he will visit the Asiatic Society of Mumbai and attend the 6th Akhil Bharatiya Rajbhasha Sammelan, a conference focused on Hindi. At the Asiatic Society of Mumbai, the Home Minister will inaugurate a specially curated exhibition of manuscripts titled Shri Ganesh Dhyanarthi. Today, Mr. Shah is scheduled to attend the GJEPC Awards functions at the Bandra Kurla Complex. Iraq has dismissed the commander of military operations in Mason province and reportedly ordered a temporary closure of the Shalam Sheh border crossing with Iran as a precaution. This follows an investigation into the drone attacks on Saudi Arabia's east-west pipeline. Saudi Arabia had earlier stated that the attacks originated from Iraq but opted not to respond. There were also signs of diplomatic engagement. Crown Prince of Abu Dhabi Sheikh Khalid bin Mohammed bin Zayed Al Nahyan met Iranian President Dr. Masoud Pezeshkian on the sidelines of the 18th BRICS summit in New Delhi. It was the highest level meeting between the two nations since the conflict began. The India Meteorological Department has issued a red colour warning for heavy to very heavy rainfall, with extremely heavy rainfall in Gujarat region today. Weather Department said Madhya Pradesh, West Madhya Pradesh, Saurashtra and Kutch are expected to face heavy to very heavy rainfall. In tennis, Elena Rybakina defeated Aryna Sabalenka 6-4, 5-7, 6-2 to win US Open Women's Singles Final at Arthur Ashe Stadium in New York last night. This is Rybakina's first US Open title and her third career Grand Slam championship following her Australian Open victory earlier in the year. And in T20 Women's Asia Cup cricket, India will face defending champion Sri Lanka in the summit clash in Dubai today. The match will begin at 8 PM Indian time. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram. Ippudu samayam 6:10. Bible Sooktulu Vinipistaru Sister Dr. P. Pramila Vivekananda Garu.
2: ఆకాశవాణి శ్రోతలకు ప్రవీణ యేసుక్రీస్తు నామమున శుభములు. అపొస్తలుడైన పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:20-21 ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. ఈ శ్రేష్టమైన వాక్యము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామము అన్ని నామముల కన్నా ఎంతో శక్తిగల నామము, ఘనమైన నామము. క్రీస్తు ప్రభును నమ్మి విశ్వసించిన మనకు యేసుక్రీస్తు నామము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోనున్న లేఖనాల ద్వారా కొన్ని వాక్య సత్యాలను ధ్యానించుకుందాం. అపొస్తల కార్యములు 3:6-8 గమనిస్తే, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలును బలము పొందెను, వాడు దగ్గున లేచి నడిచెను. పేతురు యోహానులు దేవాలయములో ప్రార్థించుటకు వచ్చి దేవాలయములోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన భిక్షగాడు వారిని భిక్షమడుగగా పేతురు నజరేయుడైన యేసునామంలో నడువమని చెప్పగా అతడు స్వస్థత నొంది నడిచెను. ఎంతటి అద్భుత కార్యము! యేసుక్రీస్తు నామమున ప్రభు పునరుత్థానుడై పరలోకమునకు ఆరోహణము కాకముందు శిష్యులతో మార్కు సువార్త 16:15 నుండి 18 వరకు గమనించినచో సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడే, క్రీస్తు నామమున రోగులను స్వస్థపరచుమని ఆజ్ఞ ఇచ్చారు. అపొస్తల కార్యములు 4:12 మరి ఎవరి వలనను రక్షణ కలగదు.

0: నా ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామము రక్షణ పొందలేమని అనెను అని పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆనాడు ప్రసంగించగా ఇంచుమించు 3,000 మంది మారు మనసు పొందిరి. పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తీసము తీసుకొని రక్షణ పొందిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవాళి పాపములను శిలువ మీద భరించి రక్తము కాచి శిలువ మరణ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువుని విశ్వసించిన మనకు యేసునామమునే రక్షణ నిత్య జీవము అనుగ్రహింపబడును. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-10 అందుచేతను పరలోకంలో నున్న వారిలో కానీ భూమి మీద నున్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఇంత గొప్ప వాక్య సత్యము. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువును విశ్వసించి ఒప్పుకొని యేసునామమున ప్రార్థించాలి. యోహాను సువార్త 14:13-14 తండ్రి కుమార్ని యందు మహిమ పరుచుటకై దాన్ని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని యేసు ప్రభు ప్రబోధించారు. కావున యేసునామమున ప్రార్థించిన ఎడల మన అక్కరలను అవసరతలను తీర్చును. జకర్యా గ్రంథము 13:9 వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఎంత శ్రేష్టమైన వాక్యము. యేసు ప్రభు నామమున మనము మొరపెట్టినప్పుడు మన ప్రభువు ఆలకించి జవాబు అనుగ్రహిస్తారు. దేవునికే మహిమ కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి శక్తిగల ఘనమైన యేసుక్రీస్తు నామం వలన మనకు స్వస్థత, రక్షణ మరియు మన ప్రార్థనకు జవాబు దొరుకును. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్.
1: సిస్టర్ డాక్టర్ పి ప్రమీలా వివేకానంద గారు వినిపించిన బైబిల్ సూక్తులు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం భక్తగీతాలు వింటారు.

పవపుహు ఏష తవానుభావః లక్ష్మీ నృసింహ భగవంత వసు ప్రభాతం.

ఇంతవరకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం, భక్తిగీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఈనాటి కార్యక్రమంలో మొక్కజొన్న రకాల ఎంపిక, సాగులో మెళకువల గురించి కొన్ని వివరాలను వింటారు.
3: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మొక్కజొన్న రకాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఆధునిక సాగులో ఎటువంటి మెళకువలు చేపట్టాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులందరికీ. మన రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వరి, ప్రత్తి తర్వాత మొక్కజొన్న ముఖ్యమైనది. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే ప్రధానమైన పంటగా దీనిని గుర్తించడమైనది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొక్కజొన్న పంటకి మంచి మార్కెట్ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల రైతులు ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. సారవంతమైన భూముల్లో ఈ పంటను సాగు చేయకపోవడం, వర్షాభావ పరిస్థితుల వలన విత్తనం ఆలస్యం వేయటం, పంట కాలంలో బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం, మొలక దశలో మొక్కలు నీటి ముంపునకు గురికావడం, కీలక దశల్లో తగిన మోతాదులో ఎరువులు వేయలేకపోవడం, అధిక వర్షాల వలన కలుపు నివారణ సకాలంలో చేయలేకపోవడము, పంట సున్నిత దశల్లో తేమ అందకపోవడము, చీడపీడలను నివారించడంలో తగు జాగ్రత్తలు తీసుకోలేకపోవడం ప్రధానమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించి మనకు వివరిస్తున్నారు. ఇక నేలల విషయానికి వస్తే

0: సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి ఎర్రనేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు నీరు ఇంకని భూములు సాగుకు పనికిరావని నిక్కచ్చిగా తెలియజేస్తున్నారు. ఇక విత్తేకాలం వివరానికి వస్తే, సాధారణంగా వర్షాధారపు పంటను జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలతో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. ఇక రకాల గురించి ఈ విధంగా, రకాల ఎంపిక సాగు చేసే ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలి. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో తేలిక నేలలకు స్వల్పకాలిక రకాలు అనుకూలమైనవిగా సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న రకాలను తప్పనిసరిగా ధృవీకరించబడిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుండి మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కొన్ని రకాలను ఈ విధంగా సిఫారసు చేస్తుంది. కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగులు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులను తట్టుకొని ఎకరాకు 35 నుండి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం, నల్లరేగడి భూముల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 95 నుండి 100 రోజులలో పంట కోతకొస్తుంది. గుండ్రని నారింజ రంగు గింజల రకం కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వలన పశుగ్రాసంగా వాడుకోవచ్చు. తర్వాత DHM 117 రకం. కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగులు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులును తట్టుకొని ఎకరాకు 35 నుండి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం, నల్లరేగడి భూముల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 95 నుండి 100 రోజుల్లో పంట కోతకొస్తుంది. గుండ్రని నారింజ రంగు గింజల రకం కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వలన పశుగ్రాసంగా వాడుకోవచ్చు. తర్వాత DHM 121 రకం. ఈ మొక్కజొన్న రకము ఆకు ఎండు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులను, కాండం తొలుచు పురుగును కొంతవరకు నీటి ఎద్దడి తట్టుకోగల రకం. 90-95 రోజుల్లో పంట చేతికొచ్చి ఎకరాకు 28 నుండి 30 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక కరీంనగర్ మొక్క ఒకటి. ఏ ప్రాంతంలో అయితే ఎండు తెగులు సమస్య ఉందో ఆ పొలాల్లో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ రకం 95-100 రోజుల్లో పంట కోతకొచ్చి ఆకు ఎండుతో పాటు తృప్పు తెగులును తట్టుకొని ఎకరాకు 30-35 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక కరీంనగర్ మొక్క. ఏదైనా కారణాలతో ఋతుపవనాలు ఆలస్యమైతే జూలై చివరి వరకు విత్తుటకు అనువైన రకం. ఈ రకం 90-95 రోజుల పంట కోతకొచ్చి ఎకరాకు 25-30 క్వింటాల దిగుబడి వచ్చి కాండంకుళ్ళు, పొడతెగులు, ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మొక్కజొన్న రకాలను ఎంపిక చేసుకొని విత్తుకొని చక్కటి లాభాలు గడించగలరని రైతులందరినీ కోరుతున్నారు.
1: మొక్కజొన్న రకాల ఎంపిక, సాగులో మెళకువలను గురించి కొన్ని వివరాలను విన్నారు. ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పంటల అవశేషాలు, ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 6:50 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తల్లిపాలకు సమతుల ఆహారం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో.
2: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్ట్రంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం

0: బంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2,140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి వాస్తవంగా 1,475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: మనగానపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ గా అవసరం లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,

0: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్ల కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इति विशिष्टं सांस्कृतिकप्रदर्शनं आयोजितम्। अस्मिन् सांस्कृतिककार्यक्रमे ब्रिक्स सिम्फनी, वन रिदम, मेनी कल्चर्स इत्येतानि आसन्, येन ब्रिक्ससदस्यानां सहभागिदेशानां च सङ्गीतज्ञाः अद्वितीयं सहयोगात्मकसङ्गीतप्रदर्शनं कृतवन्तः। सिम्फनी इत्यस्मिन् ब्रिक्षदेशानां विभिन्नानि वाद्ययन्त्राणि प्रदर्शितानि तथा च सङ्गीतस्य भारतस्य शास्त्रीय नृत्यपरम्पराणां च समन्वयः दृष्टः। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना, चीनदेशस्य राष्ट्रपतिना शी चिनफिन इत्यनेन च पुनः दृढीकृतं यत् भारतचीनदेशौ स्वसम्बन्धेषु सामरिकं दीर्घकालिकं च परिप्रेक्ष्यं स्वीकरिष्यतः, भिन्नाभिन्नप्रायाः विवादरूपेण न भवेयुः इति। ब्रिक्षशिखरसम्मेलनावधौ द्वैपाक्षिकोपवेशने गतवर्षस्य अगस्तमासे तियान्शिन् नगरे उभयोः अन्तिमोपवेशनानन्तरं भारतचीन द्वैपाक्षिकसम्बन्धेषु निरन्तरं प्रगतिः अभवत् इति स्वीकृतवन्तौ। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः AIIB इति भारत एशियन इन्फ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक सहभागिताम् इतोपि सुदृढं कर्तुम् अवसरेषु चर्चितवती इति वार्ताः।
1: आकाशवाणी जगित्याल जिल्ला समग्र निवेदिक వింటారు. నివేదిక నందిస్తారు శ్రీ ఎం మహాదేవ్.
2: జగిత్యాల జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం 2,60,00,000 రూపాయలు మంజూరు చేసిందని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో ఒక్కో పాఠశాలకు 26,00,000 రూపాయల చొప్పున నిధులు కేటాయించామని వెల్లడించారు. ఈ నిధులతో కొత్త భవనాల నిర్మాణంతో పాటు ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 9-10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి రానుంది. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా వ్యవసాయాధికారి ఏ భాస్కర్ తెలిపారు. గతంలో రాయితీపై యంత్రాలను అందించేవారు కాగా, ప్రస్తుతం రైతులు పూర్తి ధర చెల్లించి పరికరాలు కొనుగోలు చేసిన అనంతరం రాయితీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2025-26 సంవత్సరానికి గాను జిల్లాకు 3,13,00,000 రూపాయల వరకు నిధులను ప్రభుత్వం కేటాయించిందని రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల సాగు లక్ష్యంలో సుమారు 98% పూర్తయినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. జిల్లాలో ఇప్పటి వరకు వరి సాగు గణనీయంగా పెరిగిందని, మరో వారం రోజుల్లో మిగిలిన విస్తీర్ణంలో కూడా పంటల సాగు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతులు వరితో పాటు పత్తి, మొక్కజొన్న, కంది, పెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు GML వరల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2016 ఏప్రిల్ 16 ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 2,400 మందికి వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకు ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని JNTU కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 82 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరహరి తెలిపారు. మెకానికల్, IEEE, ECE విభాగాలకు చెందిన 68 మంది విద్యార్థులు, ఆపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అసెంబ్లింగ్ విభాగానికి 14 మంది విద్యార్థులు మరో సంస్థకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు చెన్నైలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నట్లు ప్రాంగణ నియామకాల అధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియతో కలిసి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల సర్వే నంబర్లు, ఉప విభాగాలు, విస్తీర్ణం, భూమి వివరాలు, యాజమాన్య వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి 22వ నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు. గడువులోగా నిషేధిత భూముల జాబితాను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ అమృత్ సరోవర్ ఇతర కార్యక్రమాల ద్వారా జిల్లాలో నీటి సంరక్షణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో నీటి కుంటల నిర్మాణానికి 301 ప్రాంతాలను ఎంపిక చేయగా ఇప్పటి వరకు 147 కుంటల నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామాల్లో నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యమిస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నీటి కుంటల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి పనులు చేపడుతున్నట్లు ZP CEO గౌతమ్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో

0: ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 80 మందిని జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని దళిత గిరిజన వాడల అభివృద్దికి అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ది పనుల్లో ఎస్సీ ప్రాంతాలకు 15%, ఎస్టీ ప్రాంతాలకు 10% నిధులు కేటాయించాలని సూచించారు. నిబంధనలను పాటించకుండా నిధులు ఖర్చు చేస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేశారు. దేవస్థానానికి చెందిన సుమారు 380 ఎకరాల భూమికి సంబంధించిన సర్వే హద్దుల నిర్ధారణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆక్రమణలకు అవకాశం ఏర్పడుతోందని అధికారులు వెంటనే స్పందించి ఆలయ భూములను పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ణయించడంతో పాటు ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ది అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం తెలిపారు.
1: జగిత్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎం మహాదేవ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత 7 ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక్ హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే సాజా సంకల్ప్ కో స్పష్ట దిశా దేతా హై. అబ్ హమారీ జిమ్మేదారీ హై కి ఇన్ సంకల్పో కో ఠోస్ పరిణామో మే బదలే.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత 7 ఏప్రిల్ 2022న జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత

సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్ఫూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ, ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్లో నిర్వహించే జీజేఈపీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్గా సంభాషించారు. మహిళలు లఖ్పతి దీదీలుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండై హెచ్చరించారు. ఏఐ అభివృద్ధిని కొనసాగిస్తూనే పరిష్కారాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు, ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్
మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్లు

0: తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డి ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ రెండవ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు. వినండి ఈ మాసపు పాట.

0: కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుద

ఇప్పుడు వినండి, కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం ఇళయరాజా.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:35. స్తుతిమాల క్రీస్తు భక్తిగీతాలను వింటారు.

0: Royal Air Force pilots in the UK reports the Pioneer. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. BRICS leaders condemn 2025 Pahalgam terror attack in Jammu and Kashmir, call for zero tolerance towards terrorism, also express concern over escalation of tensions in West Asia. Prime Minister Narendra Modi to hold bilateral meetings with presidents of Kazakhstan, Philippines, Egypt, South Africa and Burundi today on sidelines of BRICS summit. West Bengal government approves DRDO's proposal to set up weapon and missile testing range in Purva Medinipur district of the state. IMD issues red alert for very heavy rainfall in Gujarat today. Alina Rybakina of Kazakhstan beats Belarusian Arina Sabalenka to win women's singles title of US Open tennis. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం, 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఆర్కే నగర్ మల్కాజిగిరి నేషనల్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, ఈరోజు 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో గుండె జారింది నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ధరణికోట శివరావు ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావా నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ఈరోజు సాయంకాలం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో వినాయక విజయం కథ చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పంటల అవశేషాలు ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తల్లిపాలకు సమతుల ఆహారం ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 8:35 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటారు. శ్రీమతి బీవీ దుర్గా భవానీ గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ముందుగా మనసులోని మర్మమును తెలుసుకో, హిందోళ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి రచన.

తర్వాత రీతిగౌళ రాగం, మిశ్ర చాపతాళం, త్యాగరాజస్వామి రచన, నన్ను విడిచి కదలకురా.

తర్వాత మరొక త్యాగరాజస్వామి రచన తులసీ దళములచే మాయామాళవ గౌళరాగం రూపకతాళం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటున్నారు. త్యాగరాజస్వామి కీర్తనలు. శ్రీమతి బీవీ దుర్గాభవాని గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు వంటు రీతి కొలువీ వయ్యరామ హంసనాథన్ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం విన్నారు. శ్రీమతి బీవీ దుర్గా భవానీ గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజా చిత్రం కోసం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: మూడు కాలేజీలలో,
4: డోంట్ వరీ,
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్.
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది,
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
10: ఇప్పుడు వినండి వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం SA రాజ్కుమార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆనంద చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్

0: స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLOలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, బలాదూర్ చిత్రం కోసం కారుణ్య పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం KM రాధాకృష్ణన్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కొత్తగా 100 బీసీ కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకరించారని తెలియజేశారు. పాలిటెక్నిక్లలో ఫీజులు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, విద్యార్థులపై అదనపు భారం మోపవమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చిన లెక్చరర్ల ఉద్యోగ హోదా మారదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లో 4,22,026 కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ తెలిపింది. లబ్దిదారులకు 24 కోట్ల రూపాయల పరిహారం అందజేసినట్లు తెలియజేసింది. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు జరిగే 2వ T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. దుబాయ్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు జరిగే మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అనస్కూర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు నిన్న హైదరాబాద్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బద్రీనాథ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్, ఎంఎం కీరవాణి పాడిన పాట, వేటూరి రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇప్పుడు వినండి చింతకాయల రవి చిత్రం కోసం విజయప్రకాష్ హన్సిక పాడిన పాట, చంద్రబోస్ రచనా సంగీతం విశాల్ శేఖర్.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గురువారం 17వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణిగారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టిడి కోడ్ను జతచేసి 2324085252 2324085353 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్నేహితుడా చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట. గీత రచన భాషాశ్రీ, సంగీతం శివరాం శంకర్.

ఇప్పుడు వినండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం కేకే పాడిన పాట. గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీజే మేయర్.

0: హలో.
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా,
0: ఆ
2: ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారు.

0: ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి అట్లా చేసినారా?
0: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
3: శ్రోతలు చిత్రసీమ శ్రమ పాటలు వింటున్నారు. ఇప్పుడు జయం చిత్రం కోసం ఉషా పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇప్పుడు వినండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కళ్యాణి పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఇకిజె మేయర్.

ఇప్పుడు వినండి, రారండోయి వేడుక చూద్దాం చిత్రం కోసం రంజిత్ గోపికా పూర్ణిమ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఒక విచిత్రం సినిమా కోసం మురళీ సౌమ్య పాడిన పాట. గీత రచన శివగణేష్, సంగీతం శ్రీమురళి.

ఇప్పుడు వినండి నువ్వు నేను చిత్రం కోసం ఎస్పి చరణ్ ఉషా బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930.
4: ఆకాశవాణి సమయం 11:10. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు నేటితో ముగుస్తాయి. చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు నిన్నటి తొలిరోజు సమావేశంలో స్పష్టం చేశాయి. న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ, విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా

కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. సెప్టెంబర్17వ తేదీని అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని మహారాష్ట మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు జరిగే 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. దుబాయ్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు జరిగే మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కొత్తగా 100 బీసీ కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకరించారని తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి జగదేకి వీరుడు అతిలోక్ సుందరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన వేటూరి సుందర్రామూర్తి గీతం, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో శ్రోతల తర్వాత వినబోతున్న ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగలం నుంచి జాలివారిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచనకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా చిత్రం క్రిమినల్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: కార్యక్రమంలో తరువాతి పాట కార్తీక్ పాడిన భాస్కర్ భట్ల రచన, దేవిశ్రీ ప్రసాద్ స్వర రచన, చిత్రం మాస్.

0: ఈ సెకండ్ ట్రాన్స్మిషన్లో 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో స్పోర్ట్స్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం 1:20 వనితాలోకం కార్యక్రమంలో వినడం మర్చిపోకండి.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

వింటున్న ఈ పాట సింహాద్రి. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ గంగా బ్రహ్మానందం పాడిన వేటూరి రచనకు ఎంఎం కీరవాణి స్వరపరిచారు.

శ్రోతులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వచ్చే గురువారం అంటే ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యవాణి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040ని జతచేసి 2324 0 0852 2324 0853 నంబర్లు మరొకసారి 2324 0852 2324 0853 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు సమాధానాలు పొందవచ్చును. ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ సాయంత్రం గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

0: వచ్చిన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట అవునన్నా కాదన్నా. ఈ చిత్రం కోసం ఉషా ఎస్పి చరణ్ పాడిన కులశేఖర్ గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా గుండె జారింది నాటకం ప్రసారమవుతుంది. రచన ధరణికొట్టు శివరావు ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం జంగా అనిల్ కుమార్. గుండె జారింది నాటిక ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినటం మర్చిపోకండి. చిత్రసీమలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట ఘర్షణ. ఈ చిత్రం కోసం శ్రీనివాస్ పాడిన కులశేఖర్ గీతం, హరీష్ జయరాజ్ సంగీతం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గలం నుంచి జాలివర్ణ, సిరివెన్నెల శతారామ శాస్త్రి రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: యువాని యూత్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు ద షో డియర్ లిసనర్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద యువాని ఇంగ్లీష్ ఆన 730 kHz ఆకాశవాణి హైదరాబాద్. ఐఎమ్ హరి, యువర్ హోస్ట్ ఫర్ టుడేస్ టాపిక్ హామ్లెట్ అండ్ ద హ్యూమన్ కండిషన్. వి ఆల్ ఆర్ ఫెమిలియర్ విత్ ద ఇంగ్లీష్ ప్లే రైట్ విలియం షేక్స్పియర్, హూస్ వర్క్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఎవ్రీ మేజర్ లివింగ్ లాంగ్వేజ్. Some of them have performed on stages more often than those of any other playwright, and some of his works have inspired many classic films like 1985's Ran, based on Shakespeare's King Lear, and 1957's Throne of Blood, based on Macbeth. And both these films are directed by the legendary Akira Kurosawa. Then Disney's Hamlet inspired The Lion King, and Romeo and Juliet inspired musical West Side Story. Shakespeare indeed captured the public's imagination at the time and still does it with our times through new media, cementing his legacy in our popular culture. During his lifetime, Shakespeare wrote over 37 plays for the theatre, and all his most famous and considered to be one of his best is the tragedy of Hamlet. With profound philosophical and psychological interpretations piling upon this work, it becomes hard for us to not notice and bring this to the limelight. Let's explore Shakespeare's Hamlet and why it still matters.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్.

0: రైవల్ పేపర్లెస్ ఈకేవైసీ ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: షేక్స్పియర్ రోడ్ హామ్లెట్ ఇన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ హిస్ కెరియర్ రైట్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ జూలియస్ సీజర్ ఇన్ ద 1590s. ఇట్ ప్రిడేట్స్ సబ్సిక్వెంట్ ట్రాజెడీస్ లైక్ మాక్బెత్ అండ్ ఒథెల్లో. షేక్స్పియర్ గ్యాదర్డ్ అ రేంజ్ ఆఫ్ థీమ్స్ అండ్ స్టైల్ అండ్ క్యాప్చర్డ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద పబ్లిక్ అట్ ద టైమ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ లాంగెస్ట్ ప్లేస్ విచ్ డిగ్స్ డీప్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ ద హ్యూమన్ కండిషన్ అండ్ హౌ ఫార్ ఇట్ కుడ్ గో. And revenge as a theme being dramatized as a cause and effect of action and reaction in the context within a family drama. The play sets the protagonist as a man whose father had been killed, then his mother married his uncle. That's the kind of structural dynamics Shakespeare has explored in Hamlet. What is that mind capable of doing, or more resoundingly, incapable? What sets Hamlet aside from other revenge plays is that it stops at the very act of vengeance and gives more time for self-reflection, which leads to a more tragedies, madness, and culminates to the final verdict of murder. The narrative shifts from the mere mechanics of revenge to the problematic nature of remembrance and the burden of the past. The nature of the human mind is structured with ambiguity. What sets us apart from animals is this twin power of reasoning and logic. And what if we spoil them? Let's explore that in this play.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫార్మ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫార్మ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ద ప్లే ఇస్ సెట్ ఇన్ ద క్యాసిల్ ఆఫ్ ఎల్సినోర్, డెన్మార్క్ క్యాపిటల్, వెయిటింగ్ టు బి అటాక్డ్ బై నార్వే. ప్రిన్స్ హామ్లెట్ ఇస్ ద సన్ ఆఫ్ కింగ్ హామ్లెట్ అండ్ క్వీన్ గెర్ట్రూడ్. ద ప్లే బిగిన్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కింగ్ హామ్లెట్, హూస్ బ్రదర్ క్లాడియస్ మ్యారీస్ క్వీన్ గెర్ట్రూడ్. హర్ సన్, ప్రిన్స్ హామ్లెట్, ఇస్ ఆఫ్ కోర్స్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్, ఇస్ ఆల్రెడీ డిప్రెస్డ్ ఆఫ్టర్ హిస్ ఫాదర్స్ డెత్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, హిస్ అంకిల్ మ్యారీడ్ హిస్ మామ్ విత్ ఇన్ ద మార్నింగ్ పీరియడ్. పూర్ హామ్లెట్ వ్యాండెడ్ త్రూ ద క్యాసిల్, అబాండనింగ్ హిస్ డ్యూటీస్, రేజింగ్ కన్సర్న్ అమాంగ్ హిస్ ఎల్డర్స్. క్లాడియస్ సెంట్ అ కపుల్ ఆఫ్ ప్రిన్స్ హామ్లెట్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ రోసెన్గ్రాన్స్ అండ్ గిల్డెన్స్టర్న్ టు స్పై ఆన్ హిమ్. హామ్లెట్ రీచ్ దేర్ డిసెప్షన్ అండ్ స్టేస్ అవే ఫ్రమ్ దెమ్ టు ఫైండ్ పీస్ ఇన్ సాలిట్యూడ్. ఇట్ ఈస్ అట్ దిస్ మోమెంట్ ద గోస్ట్ ఆఫ్ కింగ్ హామ్లెట్ అపియర్స్ బిఫోర్ ద ప్రిన్స్ అండ్ రివీల్స్ దట్ హీ వాస్ మర్డర్డ్ బై నన్ అదర్ దాన్ హిస్ బ్రదర్ క్లాడియస్. బిఫోర్ డిసపియరింగ్ ఇన్ టు ద థిన్ ఎయిర్, ద గోస్ట్ డిమాండ్స్ హామ్లెట్ టు అవెంజ్ హిమ్ బై కిల్లింగ్ క్లాడియస్. అవర్ హీరో స్టూడ్ ఫ్రోజన్ ఆన్ ద గ్రౌండ్. హీ కుడెంట్ బిలీవ్ వాట్ హీ సా అండ్ హర్డ్. ఇస్ ఇట్ రియల్? ఇస్ ద స్పిరిట్ యాక్చువల్లీ ద గోస్ట్ ఆఫ్ హిస్ డెడ్ ఫాదర్? ఇట్ క్లాడియస్ రియలీ kill his brother Hamlet, or is it just him hallucinating?
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
1: Hamlet revealed what he saw to his real friends Horatio and Marcellus. He then came to a conclusion to seek vengeance by killing his uncle Claudius. But before that, he will put on the mask of a deranged youth to prevent suspicion from anyone of what he is about to do. To be the mad person, he first went to his love interest Ophelia and bullied her by saying to go back to a nunnery, as he never loved her in the first place. Nunnery is a place where young women take religious vows to not fall in love again and remain celibate for life. So you can see the weight of Hamlet's words here. On the other hand, Polonius, the father of Ophelia, consoled her by saying, "He's just mad with love. It'll be all right after some days." But Ophelia just went back to her bed and wept throughout the day. Hamlet invited some actors to perform a play before the assembly,

ప్రిన్స్ హామ్లెట్ లిటరల్లీ బిరేట్స్ హిస్ మామ్ అండ్ ఆస్క్స్ హర్ నాట్ టు బి ఇంటిమేట్ విత్ క్లాడియస్ అంటిల్ ద క్లోజర్ ఆఫ్ ద మార్నింగ్ పీరియడ్. మెయిన్ వైల్ హామ్లెట్ నోటిస్ సంథింగ్ వాస్ మూవింగ్ బిహైండ్ ద కర్టెన్స్. ఫియరింగ్ ఇట్ వుడ్ బి క్లాడియస్, హీ డ్రూ అప్ హిస్ సోర్డ్ అండ్ బిగిన్ టు స్టాబ్ ద పర్సన్. బట్ హూ ఫాల్స్ అవుట్ ఫ్రమ్ ద కర్టెన్ ఇస్ నన్ అదర్ దెన్ పొలోనియస్, ఒఫీలియస్ ఫాదర్. వావ్. నౌ హామ్లెట్ లెఫ్ట్ ద సీన్ స్టిల్ క్యారింగ్ ఎన్ ఎయిర్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ హిమ్. But this is bad news for Claudius. A madman killing his father-in-law will any time shift his vote to himself. So Claudius devised a plan. He sent Prince Hamlet along with his two friends, Rosencrantz and Guildenstern, to England with a letter to kill Hamlet. Our hero found this out and made a slight change to it. Instead of his name, he added the names of his two friends and they got killed instead. Serves them right. Back in Denmark, Ophelia starts losing her mind after her dad's murder by her lover who just left her. Ophelia's brother Laertes returned back from France to seek vengeance for his dead father Polonius. He shook hands with Claudius and devised a plan to kill Hamlet, that is, to challenge Hamlet for a fencing match, a duel between two people with swords. But Laertes will have a poisoned sword and Claudius will offer Hamlet poisoned wine.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డిఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్ధం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు.

0: స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యత మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారి మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ పూరక హై. బ్రిక్స్ మే భీ హమ్నే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ధి చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కీ ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాత్ మిల్కర్ బనాయే జాతే హై. వీ మే బీ రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వీ రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యూమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియట్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమాట్ టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యక్షుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, పాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్ సంప్రదాయ వైద్యం అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పుట్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి, సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళ

0: టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386 పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే
2: మీడియం వేవ్ 406.5 మీటర్స్ అర్థాత్ 738 కిలోహెర్ట్జ్ పర్ ఆర్ న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పర్ ఆకాశవాణి కా యే హైదరాబాద్ కేంద్ర హై. आकाशवाणी हैदराबाद के इस विशेष हिंदी कार्यक्रम में आप सभी का हार्दिक स्वागत है. मैं हूं जयदीप. श्रोताओं, हम सब अपनी जिंदगी में क्वालिटी शब्द का इस्तेमाल करते हैं. अच्छी क्वालिटी का सामान, अच्छी क्वालिटी का काम, अच्छी सर्विस. लेकिन क्या क्वालिटी का मतलब सिर्फ किसी प्रोडक्ट की अच्छाई तक सीमित है, या फिर क्वालिटी एक ऐसी सोच है जो हमें अपने काम को हर दिन थोड़ा और बेहतर करने के लिए प्रेरित करती है. इसी सोच, इसी फिलॉसफी और कंटिन्यूस इम्प्रूवमेंट की इसी जर्नी को समझने के लिए आज हमारे साथ मौजूद हैं क्वालिटी सर्कल फोरम ऑफ इंडिया के एग्जीक्यूटिव डायरेक्टर DK श्रीवास्तव जी.
3: नमस्कार
2: जी. QCFI से जुड़े एक ऐसे विशेषज्ञ जिन्होंने अपने अनुभव और ट्रेनिंग के माध्यम से देश में क्वालिटी कल्चर को बढ़ावा देने में महत्वपूर्ण भूमिका निभाई है. क्वालिटी सर्कल, 5S, काइजन, लीन क्वालिटी सर्कल से लेकर आज के आर्टिफिशियल इंटेलिजेंस और इंडस्ट्री 4.0 के दौर तक क्वालिटी की दुनिया का सफर काफी रोचक रहा है. तो आइए आज बात करते हैं कि क्वालिटी असल में है क्या, एक सोच, एक छोटा सा इम्प्रूवमेंट कितना बड़ा बदलाव ला सकता है, और हम अपनी रोजमर्रे की जिंदगी में क्वालिटी की शुरुआत कैसे कर सकते हैं. श्रीवास्तव जी, सबसे पहले आपका आकाशवाणी पर हार्दिक स्वागत है. बहुत बहुत स्वागत है आपका हमारे कार्यक्रम में.
3: धन्यवाद आपने इतना बढ़िया

0: ఆకాశవాణి సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రుల ఉత్సవాలు విజయవంతం కావడానికి యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ కమిటీ ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లలో 4.2 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. దక్షిణ ఒడిశా తీరం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు ముగిసేంత వరకు పోలీస్ స్థానిక సంస్థలు సమన్వయంతో నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల పర్యవేక్షణ సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో సమీక్ష జరిపారు. గణేష్ మంటపాల నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్తు పొందాలని సూచించారు. మంటపాలకు ప్రముఖులను అతిథులుగా ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలను స్థానిక కమిషనరేట్కు అందించాలని తెలియజేశారు. కాగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఖైరతాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెల చివరి వరకు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వినాయక మంటపాల్లో డీజేలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు వాడకానికి అనుమతి లేదని తెలియజేశారు. హైదరాబాద్లో ప్రముఖ గణపతి మంటపాలు కొలువుదీరిన ఖైరతాబాద్, బాలాపూర్ దర్శనానికి వెళ్లే వారి కోసం రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. భక్తుల రద్దీని బట్టి జేబీఎస్ వద్ద ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమవుతుందని, రాత్రి 9:55 ప్రతి 40-50 నిమిషాలకు ఒక సర్వీసు నడుస్తుందని చెప్పారు. బాలాపూర్ గణేష్ మంటపం నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 ప్రారంభమై రాత్రి 11:30 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గణపతి నవరాత్రులు నిమజ్జనాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,749 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 15,000కు పైగా విగ్రహాలు కొరువు తీరనున్నట్టు

0: పోలీసులు అంచనా వేశారు. ఆ మేరకు బందోబస్తు కోసం వివిధ జిల్లాల నుంచి అదనపు బలగాలను, టీజీఎస్పీ ప్లాటూన్లను మోహరిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. 5,000 సీసీ కెమెరాలతో పాటు ఏఐ సాంకేతికతతో డ్రోన్లను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
1: 12 రోజుల ఉత్సవాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ది ర్యాంక్స్ లైక్ ఎ పబ్లిక్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెలెక్టెడ్ గణేష్ పండాల్స్ దగ్గర ఎక్కడైతే మినిమం 2 నుంచి 3,000 మంది యూత్ నూనె కొడతారో అక్కడ సహచర్యలను వాడుకొని వాళ్ళకి యూత్ ద్వారా ఇది చేయిస్తామని, ఎస్పెషలీ ప్రభుత్వము తర్వాత పోలీస్ యంత్రాంగం అతి ప్రాముఖ్యత ఇచ్చిన సైబర్ క్రైమ్ అవేర్నెస్.
0: ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యంగా వినాయక చవితి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే వారికి ఈ ఛార్జీలు అదనపు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరుగుతుంది. ఎల్లుండి మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరుగుతాయి. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. ధ్వజారోహణం అనంతరం స్వామివారు పెదశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు. 19వ తేదీ రాత్రి గరుడ సేవ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. 15 నుంచి 23 వరకు ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలో ఉండేవారికే వీఐపీ దర్శనాలు పరిమితం చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. ఈ విమానాశ్రయంలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ను అభివృద్ది చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. 2.75 కిలోమీటర్ల రన్వే నిర్మాణానికి భారత విమానదళం వద్ద గల 369.45 ఎకరాలకు అదనంగా మరో 1500 ఎకరాలు సేకరించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై గల యుద్ద ట్యాంక్ వద్ద తెలంగాణ రాష్ట విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికులను సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, 17వ తేదీని ప్రజాపాలన పేరిట జరపకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అసలు చరిత్రను మరుగుపరుస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను, వందేమాతరం విలువలను భవిష్యత్ తరాలకు అందించేలా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నాయకులు పలువురు, మాజీ సైనికులు పాల్గొన్నారు. రాష్టవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లో 4,02,026 కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. వీటిలో 1.40 లక్షల కేసులు అపరిష్కృత కేసులు కాగా 2.48 లక్షలు ప్రీలిటిగేషన్ కేసులని సంస్థ మెంబర్ సెక్రటరీ సిహెచ్ పంచాక్షరి వివరించారు. లబ్దిదారులకు 24 కోట్ల పరిహారం అందిందని తెలియజేశారు. రాష్టవ్యాప్తంగా 340 లోక్ అదాలత్ బెంచ్లు, రుణ వసూళ్ల ట్రిబ్యునళ్లలో 2, హైకోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్లో 11,168 కేసులు పరిష్కారమైనట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పారు. కేసుల పరిష్కారానికి ఖమ్మంలో 9, సత్తుపల్లిలో 3, మధిరలో 3 బెంచ్లు ఏర్పాటు చేసినట్టు ఈరోజు ఖమ్మంలో విలేకరుల సమావేశంలో చెప్పారు. జిల్లా కేంద్రం నిర్మల్తో పాటు భైన్సా,

నాపూర్ జాతీయ లోక్ అదాలత్లో 1338 కేసులు పరిష్కారమైనట్టు జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి తెలిపారు. అత్యధికంగా 1332 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్టు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో లోక్ అదాలత్లో 12283 పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమైనట్టు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి పి వసంత్ తెలిపారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో 14 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేశామని, ప్రమాద బీమా కేసులకు సంబంధించి 7,62,44,000 నష్టపరిహారం ఇప్పించామని వివరించారు. మంచిర్యాల జిల్లాలో లోక్ అదాలత్లో 4,418 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 12,364 కేసులు పరిష్కరించినట్టు జిల్లా జడ్జి శారదాదేవి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 6,649 కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి స్త్రీల కార్యక్రమంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు క్రీడాకారులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? మనతో లక్ష్మీ తేజస్వి గారు ఉన్నారు, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్. హలో మేడం.
2: హలో నిహారా గారు.
1: మేడం, మరి చెప్పాను కదా, క్రీడాకారులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి స్టామినా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ కూడా ఉండాలి. సో అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకునే ముందు, అందరు క్రీడాకారులు ఒకేలాంటి ఆహారం తీసుకోవాలా, మీరు ఎలా సజెస్ట్ చేస్తారు?
2: సో అందరికీ ఒక్కలాంటి ఆహారం ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క ఆట ఒక్కొక్క విధానంగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే క్రికెట్ ఒకలాంటి ఆట, ఫుట్బాల్ ఇంకొకలాంటి ఆట. సో ఒక్కొక్క ఆట బట్టి వాళ్ళు ఆ ఆటలో ఎలాంటి రోల్ ఉంది చూసి దాన్ని బట్టి మేము ఆహారం అనేది సజెస్ట్ చేస్తాం, న్యూట్రిషన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఫుట్బాల్ చూసుకోండి, ఎక్కువ పరిగెత్తుతారు, ఆ గ్రౌండ్ మొత్తం ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఆ బాల్ ని కిక్ చేసుకుంటూ పరిగెత్తుతారు, రైట్? సో పరిగెత్తడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ పరిగెత్తుతున్నప్పుడు దమ్ము ఆయాసం అనేది ఎక్కువగా వస్తుంది. ఇవి రాకుండా కొన్ని ఆహారం పదార్థాలు ఉంటాయి, సో అలాంటి ఆహారం ఇవ్వాలన్నమాట. అంటే బాడీకి కొంచెం గాలి బాగా ఊపిరి పీల్చుకునేలాగా, ఆక్సిజన్ మంచిగా వచ్చేలాగా కొన్ని ఆహారాలు బెనిఫిట్ చేస్తాయన్నమాట. సో అలాంటి ఫుడ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఇలాంటి గేమ్స్ వాళ్ళకి. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఉందనుకోండి, వెయిట్ ఎక్కువగా ఎత్తాలి, దానికి కండబలం అనేది కావాలి. సో కండబలం

0: కావాలి కాబట్టి. సో కొంచెం కండబలం ఎక్కువ అయ్యే ఆహారం అనేది ఇస్తామన్నమాట. అది ఇప్పుడు క్రికెట్ అనుకోండి, క్రికెట్ అంటే ఒక్క చోట నుంచొని చాలా కాన్సన్ట్రేటెడ్ గా బాల్ ని హిట్ చేయడం బ్యాట్స్మెన్ అయితే, అండ్ మధ్యలో పరిగెత్తడం, ఇది కాంబినేషన్ అనమాట. పరిగెత్తడం కూడా ఉంటుంది, కండబలం కూడా ఎక్కువ కావాలి, సో మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ కావాలి. సో రెండిటికి కలిపి ఒకలాంటి ఆహారం ఇస్తామన్నమాట. సో అందరికి ఒకలాంటిది ఉండదు, ఒక్కొక్క స్పోర్ట్ కి ఒక్కొక్క రకమైన ఆహారం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ట్రైనింగ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక క్రికెటర్ అనుకోండి, రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు, పొద్దున్న రాత్రిరా లేకపోతే ఒట్టి పొద్దున్నేనా, దాన్ని బట్టి కూడా ఆహారం అనేది మారుతుంది. అండ్ ఏజ్ ఎంత ఉంది, ఏజ్ బట్టి కూడా మనకి ఆహారం అనేది మారుతుంది. అట్లా
1: వాళ్ళ ఆట పరంగా అలాగే వాళ్ళ ఏజ్ పరంగా కూడా మీరు డిసైడ్ చేస్తారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అని.
0: ఇంకొకటి హైట్, వాళ్ళ హైట్ వెయిట్ ఎంత ఉన్నారు దాన్ని బట్టి కూడా మనకు ఆహారం అనేది మారుతుంది.
1: మనం రీసెంట్ గా విన్నాం కదా వెయిట్ కేటగిరీ స్పోర్ట్ గురించి, కానీ మిగతా స్పోర్ట్స్ లో వెయిట్ ఖచ్చితంగా ఇలా ఉండాలి అని ఏమన్నా ఉంటాయా, అంటే వెయిట్ కేటగిరీ కాకుండా ఉన్న స్పోర్ట్స్ లో?
0: వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ కాకుండా వేరే స్పోర్ట్స్ లో, వేరే గేమ్స్ లో మాత్రం వెయిట్ అనేది సంబంధం ఉండదన్నమాట. ఈ వెయిటే ఉండాలి ఫుట్బాల్లో, ఈ వెయిటే ఉండాలి బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, అలా ఉండదు. వాళ్ళు వాళ్ళ బాడీ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండాలి, అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఒబేసిటీ ఉండకూడదు, మరీ తక్కువ వెయిట్ కూడా ఉండకూడదు. అలా కరెక్ట్ వాళ్ళ హైట్ కి ఎంత వెయిట్ ఉండాలో, ఎంత అవసరమో అంత వెయిట్ ఉంటే సరిపోతుంది.
1: అలాగే ఇప్పుడు ఫిట్నెస్ విషయానికి వచ్చేసరికి మనం అథ్లెట్స్ ని చూసుకుంటే, రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను నేను, అందులో ఏంటంటే మనం అథ్లెట్స్ అందరూ చాలా స్లిమ్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఈ సంవత్సరం ఒలింపిక్ మెడల్స్ విన్ అయిన వాళ్ళని చూడండి, అంటే వాళ్ళు కొంచెం మస్క్యులర్ గా, హెవీ బిల్ట్ గా, కొంతమంది లావుగా కూడా కనబడుతున్నారు. సో ఫిట్నెస్ స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారా?
0: డెఫినెట్ గా ఇంపార్టెంట్, ఎందుకంటే బాడీలో కొవ్వు ఎక్కువగా ఉంది అంటే ఆ కొవ్వు అనేది బాడీ మీద అండ్ బాడీలో ఉండే ఆర్గన్స్ మీద ప్రెషర్ ఎక్కువగా పెడుతుంది అనమాట, అండ్ కండ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతుంది. ఆ ఎక్కువ ప్రెషర్ పెట్టేసరికి కండ బలం ఉండదు, కండ వాడే స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ మజిల్ వాడే స్పోర్ట్స్ సరిగ్గా ఆడలేరు, అండ్ తొందరగా ఆయాసం, దమ్ము రావడం, అలసిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఆడిన తర్వాత బాడీ అనేది కొంచెం రిపేర్ అవ్వాలి అండ్ రికవర్ అవ్వాలి, ఆడిన మొత్తం అల్సట్ అంతా పోవాలన్నమాట. సో ఆ రికవరీ అనేది కూడా సరిగ్గా జరగదు, కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి స్పోర్ట్ ఆడుతున్నా డెఫినెట్లీ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాల్సిందే.
1: సో రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా ఇలాంటి ఆహారం తీసుకోకూడదు అని?
0: యా, డెఫినెట్ గా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ పీపుల్ అంటే ఇప్పుడు జస్ట్ జనరల్ గా కొంచెం హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే కొంచెం వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే హెల్దీ డైట్ అనేది ఇస్తాం. అండ్ అప్పుడప్పుడు కావాలంటే ఎవరికన్నా కొంచెం కొంచెం చగోడీలు లేకపోతే ఒక సమోసా ఇట్లాంటివి చిన్న చిన్నవి తినాలనిపిస్తే ఏదో నెలకొకసారి చిన్నగా కొంచెం తింటే పర్వాలేదు అని చెప్తాం అది. కానీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు డెఫినెట్ గా లైఫ్ లాంగ్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడే టైంలో మాత్రం ఎలాంటి జంక్ ఫుడ్ కానీ అస్సలు తినకూడదు. ఆ తిన్న ఒక్క పూట కొంచెం కూడా నెక్స్ట్ డే వాళ్ళు ఆడే ఆట మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది.
1: అలాగే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉండడానికి ఆహారంతో పాటు కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు, అవి మైక్రోన్యూట్రియంట్స్ అవ్వచ్చు, ప్రోటీన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రకరకాల సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య. ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కి వెళ్ళి లిస్ట్ చూస్తే అది ఎండ్ అవ్వదు అనమాట, అలా స్క్రోల్ చేస్తూనే ఉండాలి. మరి ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు ఇది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది ప్రకృతికి ఏదో వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది అనిపిస్తుంది, మరి లాంగ్ టర్మ్ లో దీని దుష్ప్రభావాలు ఏమన్నా ఉంటాయా ఇలాంటి వాటి?
0: డెఫినెట్ గా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా ఒక స్పోర్ట్ ఆడేవాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, 4 ఏళ్ల వయసు 5 ఏళ్ల వయసు నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఏ స్పోర్ట్స్ ఇష్టమో అందులో. ఇప్పుడు వాళ్ళు ఆ వయసు నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండా 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఈ వయసు నుంచి ఇట్లాంటి సప్లిమెంట్స్ అనేది

0: స్టార్ట్ చేసేస్తారు. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు 20 ఏళ్ళకి వచ్చినప్పుడు, అంటే ఇంటర్నేషనల్ లెవెల్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఈ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి, ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఆ సప్లిమెంట్స్ ఇంకా పనిచేయవు బాడీకి, ఎందుకంటే బాడీకి చాలా అలవాటైపోతుంది. ఫస్ట్ ఇది ఒకటి డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే, బాడీకి చాలా అలవాటు అయిపోయేసరికి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ డోసేజ్ తీసుకోవడం అనేది చేస్తారు.
1: ఓకే.
0: అండ్ ఇంకా స్ట్రాంగ్వి తీసుకోవడం అనేది చేస్తారు. సో ఇలా తీసుకుంటున్నప్పుడు బాడీ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్, వాళ్ళు స్పోర్ట్ ఆడడం మానేసిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత, లేకపోతే చాలా ఏళ్ళు తీసుకున్నాక ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ కిడ్నీ అండ్ లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, దాని తర్వాత హార్ట్. సో ఈ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా, సో అది యాక్చువల్లీ అవసరమా లేదా అనేది చూసుకోవాలి. అండ్ బాడీని ఓన్లీ వాటిలకే అలవాటు చేయకూడదు, నేచర్తో వచ్చే ఫుడ్స్ని వాటిలతో కూడా మనం స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవచ్చు. ఎందుకంటే స్పోర్ట్స్ ఈ సప్లిమెంట్స్ తయారు చేసే ముందు కూడా ఆడేవారు,
1: అవును,
0: అప్పుడు కూడా మెడల్స్ వచ్చేవి. సో న్యాచురల్ ఫుడ్తోనే మనం మెడల్స్ తెచ్చుకోవాలనేది చూసుకోవాలి. ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే, చాలా మంది వాడా అని ఒక అసోసియేషన్ ఉంటుంది, అంటే వరల్డ్ యాంటీ డ్రగ్ అసోసియేషన్ అన్నమాట. సో ఈ వాడాలో మనం సప్లిమెంట్స్ అనేది ఇస్తారు, ఏ సప్లిమెంట్స్ మంచివి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఆ సప్లిమెంట్స్ లో, ఆ టాబ్లెట్స్ లో కానీ ఆ పౌడర్స్ లో ఉండకూడదు అనేది డీటెయిల్డ్ గా రాస్తారనమాట. సో ఇవి డీటెయిల్డ్ గా రాసినప్పుడు ఎవరైనా స్పోర్ట్స్ పీపుల్ ఈ సప్లిమెంట్ కొంటున్నారు, ఈ పౌడర్ కొంటున్నారు, లేకపోతే ఈ టాబ్లెట్స్ కొంటున్నారు ఎనర్జీ ఎక్కువ అవడానికి, లేకపోతే కండబలం పెరగడానికి, ఏదో ఒక రీజన్, ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఆ అసోసియేషన్ లిస్టులోంచి ఆ ప్రోడక్ట్ లో ఉన్న లిస్ట్ ని చూసుకోవాలి. ఓకే, వీళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ ఉండకూడదు అంటున్నారు, ఆ టాబ్లెట్స్ కానీ ఆ పౌడర్లో కానీ ఆ లిస్ట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదు అంటే తీసుకోవచ్చు. ఎన్ని రోజులు తీసుకోవచ్చు? ఒక 2-3 నెలలు తీసుకొని ఆపేసి మళ్ళీ న్యాచురల్ ఫుడ్స్ తోనే స్పోర్ట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి.
1: సో సస్టైనబుల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి అంటారు.
0: Yes, definitely సస్టైనబుల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి.
1: సో ఆల్ ద టైమ్ లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి, న్యాచురల్ గా ప్రకృతిలో ఎక్కడెక్కడ మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ దొరుకుతాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మామూలుగా స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా మీరు అన్నట్టుగా చాలా మంది స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు.
0: అవును.
1: సో ఆడే ప్రతి క్రీడాకారుడికి మెడల్ గెలుచుకోవాలి అని ఉంటుంది. సో అందులో నేను నా అపోనెంట్ కంటే బెటర్ గా పర్ఫామ్ చేయాలి కాబట్టి నేను ఇంకెలాగా దానికి కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు. మరి ఈ ప్రయత్నంలోనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి.
0: అవును. చాలా మంది పిల్లలు నా దగ్గరకు వచ్చే స్పోర్ట్స్ పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు ఆన్లైన్ లో చాలా చూసుకుంటూ బ్లైండ్ గా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. పేరెంట్స్ కేమో తెలీదు. సో పేరెంట్స్ కి ఇది కరెక్టా కాదా అని అనిపిస్తున్నప్పుడు వస్తారనమాట, వచ్చి ఇలా తీసుకుంటున్నారు మా పాప బాబు ఏంటి అనేది అడిగితే నేను చెప్తా, ఏజ్ ఇంత అండి, డెఫినెట్ గా తీసుకోకూడదు, న్యాచురల్ ఫుడ్స్ తోనే తీసుకోవాలని అప్పుడు నేను డైట్ అనేది, న్యూట్రిషన్ అనేది చెప్తా అనమాట. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ అందరికీ యాక్సెస్ ఉండేసరికి చాలా మిస్యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎవరు ట్రైన్ అవుతున్నారో వాళ్ళకన్నమాట అది. సో వీళ్ళు డెఫినెట్ గా పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంతవరకు చేస్తున్నారు ఏంటి, వీళ్ళు తీసుకోవచ్చా లేదా, హెల్ప్ అనేది తీసుకోవాలి. ఒక డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ డెఫినెట్ గా కన్సల్ట్ చేసి అడిగి అప్పుడే స్టార్ట్ చేయాలి.
1: ఇంకో విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు ఆ టాపిక్ మొదలు పెడితే చాలా పెద్ద టాపిక్ అవుతుంది, కానీ మనం ఒక పదార్థం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొలాజిన్ అనుకుందాం,
0: రైట్?
1: మన బాడీకి కొలాజిన్ కావాలి. సో కొలాజిన్ ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని బ్రాండ్స్ లో దొరుకుతుంది, ఏది తక్కువకి దొరుకుతుంది, ఏది ఫారెన్ది, ఏది ఇండియాది, ఇన్ని చూసుకుంటున్నారు, కానీ అందులో ఏది ప్యూరెస్ట్ ఫామ్, దానిలో కొలాజిన్ శాతం ఎంతుంది, మిగతావి ఎంతున్నాయి, అవి శరీరానికి ఎంత హాని చేస్తాయి అన్నది చూసుకోవట్లేదేమో అనిపిస్తుంది.
0: డెఫినెట్ గా మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, అది చాలా మంది చూసుకోవట్లేదు. ఇప్పుడు కరెక్ట్ గా మనకు కొలాజిన్ అవసరమా అనేది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరికి అవసరం? ఇప్పుడు చాలా వీక్ లిగమెంట్స్, మజిల్స్ వీక్ గా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి డెఫినెట్ గా, అండ్ బోన్ కొంచెం చాలా వీక్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి డెఫినెట్ గా అవసరం ఉంటుంది. న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి.

0: ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. న్యాచురల్ సోర్సెస్ కూడా ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్స్ కి అయితే అడ్వాంటేజ్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే ఈజీగా బిల్డ్ చేసుకోగలరు. ఇప్పుడు వెజిటేరియన్ సోర్సెస్ అంటే కొంచెం కష్టం. సో వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే కొన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా కంబైన్ చేసి ఇస్తే డెఫినెట్ గా కొలాజిన్ మెల్లగా పెరుగుతుంది బాడీలో. సో అది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని హెల్ప్ తీసుకొని కన్సల్ట్ చేసుకునే తీసుకోవాలన్నమాట. అదే
1: సో మనం చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నాం, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక డౌట్ అడుగుతాను మిమ్మల్ని. సో ఈ మధ్య పిల్లలందరూ బ్లాక్ వాటర్ తాగుతున్నారంట, ఏంటి అంటే గ్రౌండ్ మీద కోహ్లీ బ్లాక్ వాటర్ తాగుతూ కనపడ్డాడు. సో కోహ్లీ వాడిన బ్రాండ్ పాపం వాళ్ళు వాడలేకపోయినప్పటికీ కూడా మార్కెట్ లో చిన్న చిన్న బాటిల్స్ ఆఫ్ బ్లాక్ వాటర్ దొరుకుతుంది, అవి తాగుతున్నారు. అసలు ఈ బ్లాక్ వాటర్ ఏంటి చెప్పండి.
0: సో బేసికలీ ఈ బ్లాక్ వాటర్ అనేది ఇట్ ఈస్ మినరలైజ్డ్ వాటర్ అనమాట. ఇప్పుడు మనకి దొరికే వాటర్ లో ఎంత మినరల్స్ ఉందో తెలీదు. సో ఈ మినరల్స్ ఏం చేస్తాయి, బాడీని ఇంకొంచెం హెల్దీగా ఉంచుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, బోన్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది. సో అందుకు ఈ బ్లాక్ వాటర్ అనేది తీసుకుంటారనమాట. నార్మల్ పీపుల్కి అయితే ఇట్లాంటి ఫ్యాన్సీవి ఎక్స్పెన్సివ్వి అవసరం లేదు. స్పోర్ట్స్ వాళ్ళకైతే అందరికీ అవసరం లేదు అని అంటాను. ఏదైనా కొంచెం కరెక్ట్ ఫుడ్స్ తీసుకుంటుంటే కూడా వాళ్ళకి పర్వాలేదు, దొరుకుతుంది ఈ బ్లాక్
1: మినరల్స్. అన్ని
0: మినరల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. నార్మల్ మల్టీవైటమిన్ తీసుకొని మల్టీ మినరల్స్ అలాంటి క్యాప్సూల్స్ సప్లిమెంట్స్ తీసుకుంటే కూడా పర్వాలేదు. సో ఇవి ఒక 5 మంత్స్ కి ఒక 3 మంత్స్ కి అలా తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి. ఈ వాటర్ లో వచ్చే బెనిఫిట్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఏ ఫుడ్ అయినా పిహెచ్ వాల్యూ అని అంటాం అన్నమాట, అంటే అది చాలా అసిటిక్ గా ఉందా లేకపోతే ఆల్కలీన్ అని అంటాం. సో ఇది ఈ బ్లాక్ వాటర్ లో కొంచెం మెయింటైన్డ్ బ్యాలెన్స్డ్ పిహెచ్ అనేది ఉంటుంది. సో బాడీ మరీ ఎక్కువగా అసిడిక్ అయిపోయింది, లోపల అసిడిక్ గా ఉంది ఎన్విరాన్మెంట్ అంటే అది కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో అందుకు ఈ బ్లాక్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ హైప్ రావడం అవన్నీ
1: జరుగుతున్నాయి. అసలు ఈ 250 ml బాటిల్ లో ఏముంటుందో తెలీదు, 60 rupees ప్రైస్ అంటే కొన్ని బ్రాండ్స్. సో అందుకే అడిగాను మిమ్మల్ని. చాలా మంది క్రికెట్ ఆడే చిన్న చిన్న పిల్లలు కూడా విరాట్ కోహ్లీ తాగాడు కాబట్టి నేను కూడా బ్లాక్ వాటర్ తాగాలి అని అంటున్నాను.
0: అవును, ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మిస్లీడింగ్ కూడా చేస్తారు, అంటే ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకుంటూ తీసుకోలేదని చెప్పి ఓన్లీ న్యాచురల్ ఫుడ్స్ తోనే మేము ఈ బాడీ బిల్డ్ చేసుకున్నాం, మాకు ఇంత స్ట్రెంగ్త్ ఉందని కూడా చెప్పుకుంటారు అన్నమాట. సో అలా మిస్లీడింగ్ అయిపోయేసరికి కూడా కొంతమంది ఓకే ఈ సప్లిమెంట్స్ తీసుకోకుండా చెయ్యొచ్చు ఏమో, కానీ ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోకుండా ఎలా వస్తుంది అని కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అట్లా.
1: సో ఈ సోషల్ మీడియా అంతా కూడా ఒక రకమైన మార్కెటింగ్ అనుకోండి.
0: అంతే అంతే.
1: సో ఇప్పుడు వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం లక్ష్మి గారు. మరి వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ లో ఖచ్చితంగా ఇంతే వెయిట్ ఉండాలి అని అంటారు. సో ఆ వెయిట్ కేటగిరీకి ఏమన్నా రేంజ్ ఉంటుందా? ఇప్పుడు 50 kgs ఉండాలి అని అంటే 50 kgs ఉండాలా, దానికి ఏమన్నా రేంజ్ ఉంటుందా?
0: ఓకే, 50 kgs వెయిట్ కేటగిరీ అంటే 50 kgs ఉండాలి. మేబీ ఒక 100 grams తక్కువ, 200 grams తక్కువ ఉంటే పర్వాలేదు. మీరు 50 kgs వెయిట్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, 50 kgs వెయిట్ కేటగిరీ అని అంటే 49.78 లేకపోతే 49.9 ఉన్నారు అంటే పర్వాలేదు. మరీ తక్కువ ఉన్నారు అంటే ఓన్లీ 49 అంటే 1 kg తక్కువ ఉన్నారు, కానీ మీకు అవతల ఆడే ఒపోనెంట్ 50 kgs ఉందనుకోండి, కరెక్ట్ గా తనకి అడ్వాంటేజ్ ఉంటది. అంటే మీరు తక్కువ వెయిట్ కదా, ఈజీగా మిమ్మల్ని ఓడించగలరు.
1: రేంజ్ అనే ప్రశ్న లేదు, ఖచ్చితంగా అదే వెయిట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ డైట్ తో పాటు చాలా ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి అన్నది. సో ఈ వెయిట్ కేటగిరీలో ఆడేవాళ్ళు ముఖ్యంగా అంతే వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఫస్ట్ వీళ్ళు వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే రేపు కాంపిటీషన్ అంటే ఆ ముందు రోజు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక గేమ్ ఆడిన తర్వాత బాడీ చాలా అలసిపోతుంది. అలసిపోవడం అంటే ఉట్టి బలం పోవడం కాదు, కండబలం పోతుంది, దాంట్లో బాడీలో ఉండే ఏంటి వాటర్ అంతా పోతుంది, ఎలక్ట్రోలైట్స్ అంటాం అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట బాడీలోంచి. సో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి బాడీకి ఇవ్వాలి మనం నెక్స్ట్ గేమ్కి తయారు చేసుకోవడానికి. సో ఇప్పుడు

0: ఆ స్పోర్ట్స్ అన్ని గేమ్స్ అన్ని ఆడి తను గెలిచిన తర్వాత తను డెఫినెట్ గా ఏదో ఒకటి తినాలి, కరెక్ట్ ఆహారం తినాలి, కరెక్ట్ లిక్విడ్స్ ఏం కావాలో అవి తాగాలన్నమాట. కొన్ని స్పోర్ట్స్ డ్రింక్స్ ఉంటాయి, అట్లాంటివి తాగుతారు. అండ్ ఇప్పుడు వెయిట్ తగ్గకుండా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఇంకొకటి ఏంటంటే సరిగ్గా నిద్ర ఉందా లేదా. స్ట్రెస్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది
1: వెయిట్ మీద, ఇంపాక్ట్ ఉంటుందా
0: వెయిట్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు కానీ దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో అది ఒకటి. అండ్ బాడీలో వాటర్ ఎంత లూజ్ అయ్యింది, ఎంత ఇంకా వాటర్ మనం నింపాము బాడీలోకి, ఎంత యూరిన్ పాస్ చేసాము, ఎంత స్టూల్ పాస్ చేసాము, అంటే ఎంత మోషన్ పాస్ చేసాము ఆ ముందు రోజు ఆ రోజు మార్నింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మోషన్ సరిగ్గా పాస్ చేయకపోతే కూడా మన వెయిట్ కొన్ని గ్రాములు ఎక్కువగానే ఉంటుంది. అలా యూరిన్ సరిగ్గా వెళ్ళకపోతే కూడా మన వెయిట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకి యాక్చువల్లీ కరెక్ట్ గా క్యాల్కులేట్ చేసుకొని తీసుకుంటే కానీ మనకు తెలియదు అన్నమాట. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది బాడీకి ఏది తింటే నా బాడీకి వెయిట్ మెయింటైన్ అవుతుంది, ఏది తింటే నా బాడీ వెయిట్ మెయింటైన్ కాదు పెరుగుతుంది లేకపోతే చాలా తగ్గిపోతుంది అని అర్థమైపోతుంది. సో అలాంటి ఆహారమే చూసుకుంటే డెఫినెట్ గా వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు.
1: మరి అన్ఫార్చునేట్లీ ఒకవేళ రెండు గేమ్లు ఆడేసిన తర్వాత మీరు అన్నట్టుగా బాడీకి కూడా మెయింటెనెన్స్ అవసరం అన్నారు కదా, సో లిక్విడ్స్ తీసుకొని ఉంటారు, సాలిడ్ ఫుడ్ తీసుకొని ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడే ముందు వెయిట్ చెక్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఓ 100 గ్రాములు 200 గ్రాములు కానీ త్వరగా తగ్గాలి కొంత వెయిట్ అంటే సేఫ్ ప్రాక్టీసెస్ ఏంటి?
0: ఫ్రాంక్లీ చెప్పాలంటే అంత సేఫ్ ప్రాక్టీసెస్ అంటూ ఏమీ లేవు. సో ముందు రోజు నుంచి చూసుకుంటూ చాలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎస్పెషలీ సైక్లింగ్, స్విమ్మింగ్, కొంచెం స్కిప్పింగ్ ఇవి చేస్తే ఈ మూడు కొంచెం ట్రైన్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇది కొంచెం సేఫ్ మెథడ్. అండ్ వేరే మెథడ్స్ అన్ని అంటే వాటర్ తాగకుండా డీహైడ్రేట్ అయిపోవడం కానీ, ఇప్పుడు సో కొంతమంది ఏం చేస్తారంటే సోనా అంటే హాట్ రూమ్ లో బాగా స్వెట్ వచ్చేలాగా చేస్తారు, అంటే చెమట బాగా వెళ్ళిపోతే బాటిల్ లో ఉండే నీరు వెళ్ళిపోతుంది, నీరు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది డెఫినెట్ గా వెయిట్ తగ్గిపోతుంది. సో ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ నాట్ అ వెరీ సేఫ్ మెథడ్, కానీ అవసరమైన మెథడ్. అది ఒకటి.
1: సో జనరలీ ఈ వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, రెజ్లింగ్ కానివ్వండి, మీరు అన్నట్టుగా మార్షల్ ఆర్ట్స్, ఇంకా ఇతరితర గేమ్స్ లో కాన్స్టాంట్ గా వాళ్ళ న్యూట్రిషన్, వాళ్ళ వెయిట్, లిక్విడ్ ఇంటేక్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలంటారా?
0: డెఫినెట్ గా చాలా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 6 నెలల్లో ఒక గేమ్ ఉంది, ఒక కాంపిటీషన్ ఉంది వేరే దేశంలో, అంటే డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు నుంచే వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు వెయిట్ పెరుగుతున్నప్పుడు వెయిట్ తగ్గుతున్నప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు ఏంటి, రోజు వాళ్ళ వెయిట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాక్టీస్ రోజు చేస్తారు, రోజు చేస్తున్నప్పుడు ఫస్ట్ మార్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు లెగ్స్ నాక ఫస్ట్ ఎంప్టీ స్టమక్ మీద వాళ్ళు వెయిట్ చూసుకోవాలి. ఎస్పెషలీ వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ వాళ్ళు అంటున్నా, వాళ్ళు వెయిట్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ఏదో ఒక ఆహారం తింటాం, అంటే ఒక ఫ్రూట్ ఇవ్వడం కానీ, కొంచెం నట్స్ ఇవ్వడం, బాదాం ఇట్లాంటివన్నీ కొన్ని ఎనర్జీ కోసం అనేది ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాని తర్వాత వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, సో 3 సార్లు చెక్ చేసుకోవాలి. సో ఈ ఆహారం తిన్నప్పుడు ఇట్లా ఉంది, ట్రైనింగ్ అయిన తర్వాత సెషన్ అయిన తర్వాత ఇంత వెయిట్ ఉంది, సో దాని తర్వాత వాళ్ళు ఏదన్నా ఇప్పుడు మొత్తం ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత రోజంతా ట్రైన్ చేసుకుని అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తింటారు బలం కోసం, దాని తర్వాత వెయిట్ ఎంత ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వకుండా ఎంప్టీ స్టమక్ మీద వాళ్ళ వెయిట్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. 4-5 టైమ్స్ చెక్ చేసుకుంటే కానీ మనకి తెలీదు ఏ ఆహారం తింటే వెయిట్ ఎట్లా ఉంది. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తినే ఆహారం, ఇప్పుడు ఇండియన్ ఫుడ్ వేరే ఉంటుంది, వేరే దేశాల్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆహారం పట్టి కూడా మనకి వెయిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. సో అందుకనే ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళు అంటే డెఫినెట్ గా కొంచెం బయట దేశాలకి వెళ్ళి ఆడుతున్నారంటే వాళ్ళ ఫుడ్ కూడా కొంచెం కొంచెం మధ్యలో అలవాటు చేసుకోవాలి, అంటే ఎగ్జాక్ట్ సేమ్ కాదు కొంచెం సేమ్ టేస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆహారం తినలేకో లేకపోతే అవి ఎక్కువగా తినో వీళ్ళు వెయిట్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది.

0: మేడం, మరి చివరిగా మనం క్రీడాకారులు అంటే ప్రొఫెషనల్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము, కానీ స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్స్ ఉంటారు, ఫిట్నెస్ కోసం కానివ్వండి, వాళ్ళ హ్యాపీనెస్ కోసం. చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలి అనుకున్నారు, అవ్వలేకపోయారు, సో కార్పొరేట్ క్రికెటర్ లాగా ఆడుతూ ఉంటారు.
1: రైట్.
0: సో ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి వేరే వ్యాపకాలు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, వర్క్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కూడా ఆడతారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఫిట్నెస్ మీద దృష్టి పెడతారు, బట్ డైట్ మీద అంతగా దృష్టి పెట్టరు. సో అలాంటి వాళ్ళకి క్విక్ గా మీరు ఇచ్చే టిప్ ఏంటి?
1: సో క్విక్ గా ఇచ్చే టిప్ ఏంటి అంటే, దో మీరు స్పోర్ట్స్ రెగ్యులర్ గా ఆడకపోయినా, డెఫినెట్ గా జంక్ ఫుడ్ అనేది మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. మీరు ఆడే ఆ 3 రోజులు నెలకైనా డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ చాలా మంది ఆల్కహాల్ అనేది స్టాప్ చేయాలి. ఎస్పెషలీ కార్పొరేట్ వరల్డ్ లో ఏంటంటే ఇలాంటి సబ్స్టెన్సెస్, ఫార్బిడన్ సబ్స్టెన్సెస్ అనేది చాలా తీసుకుంటారు. సో ఇవి డెఫినెట్ గా స్టాప్ చేస్తే అప్పుడు వాళ్ళ స్పోర్ట్ అనేది డిఫరెంట్ లెవెల్లోకి వెళ్తుంది.
0: థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి తేజస్వి గారు,
1: థ్యాంక్ యూ అండి.
0: చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్పారు. ప్రాపర్ గా అటు ఫిజికల్ ఫిట్నెస్, ఇటు న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మన ఆటగాళ్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అని వీ కెన్ హోప్.
1: ఎస్ డెఫినెట్ గా.
0: ఆ చేంజ్ మీరు చూస్తున్నారా?
1: కొంచెం కొంచెం చూస్తున్నాం ఇప్పుడు, కానీ డెఫినెట్ గా ఇంకా చాలా మంది చేంజ్ అనేది తీసుకురావాలి. మెంటల్ హెల్త్ మీద, న్యూట్రిషన్ మీద చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి.
0: థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ తేజస్వి గారు.
1: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు మీరు స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ శ్రీమతి లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి.

ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలు వృద్ధులో, అనంతరం 2 గంటలకు మీడియా న్యూస్, 2:15 కు దోపెహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఈనాటి బాలానందం చిన్నారుల కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ ఆర్కే నగర్ మల్కాజ్గిరి విద్యార్థులు సమర్పించు కదంబం వింటారు.
1: హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నేషనల్ హైస్కూల్ ఆర్కే నగర్ మల్కాజ్గిరి నుంచి మీకు ఒక చక్కని కదంబ కార్యక్రమాన్ని వినిపించడానికి వచ్చాము. మరి మీరందరూ వినడానికి సిద్ధమే కదా? ముందుగా ఒక కృష్ణుని భజన పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ చక్కని పాట పాడబోయేవారు సాయి ప్రజ్ఞ, ప్రణవి, నిత్యశ్రీ, భవిష్య మరియు గాయత్రి. పాటను విందామా?

0: ధన్యవాదాలు.
1: ఆహా, మన స్నేహితులు ఈ పాటను ఎంత చక్కగా పాడారో కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు చదువు వెలుగు అనే చదువు గురించి తెలియజేసే ఒక నాటికను విందామా? ఈ నాటకంలోని పాత్రలు పాత్రధారులు రాము, లక్షిత్ నాలుగవ తరగతి, రామయ్య కొడుకు, సోము, సాయివర్ధన్ ఐదవ తరగతి, రాము స్నేహితుడు, రామయ్య, కార్తిక్ ఏడవ తరగతి, రాము తండ్రి.
2: ఏరా సోము, ఎక్కడికి రా, ఆడుకుందాం.
3: లేదు రాము, నేను స్కూల్కి వెళ్తున్నాను, చదువు చాలా ముఖ్యం కదా.
2: చదువు చదువు చదువు, బోర్ కొట్టదా, ఆటలే బాగుంటాయి కదా.
3: లేదు రాము, ఆటలు ఆడుకోవాలి, కానీ చదువు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చదువుకుంటేనే మంచి ఉద్యోగం, గౌరవం వస్తాయి.
4: రాము, ఆడుకోవడం ఆపి కొంచెం చదువుకోరా, లేదంటే రేపు చాలా కష్టపడతావు నాన్న.
2: ఏమో నాన్న, నాకు చదువు అసలు నచ్చదు. రోజు బడికి వెళ్తే టీచరు పరీక్షలు పెడతారు, ప్రశ్నలు అడుగుతారు, నాకు అవి అసలు నచ్చవు.
3: అంకుల్, రాముకి చదువు విలువ తెలియడం లేదు, ఇంత చెప్పినా వినకుండా చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాడు.
4: అవును సోము, చదువు లేకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం. అప్పట్లో మా పెద్దలు చెప్పినా వినకుండా చదువుకోలేదు, అందుకే ఇప్పుడు ఎండల్లో కష్టపడుతున్నాను. నేను పడే కష్టాలు నువ్వు పడకూడదు నాన్న. బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం తెచ్చుకొని నీడ పట్టున ఉండాలి నాన్న. చదువు లేని వారిని ఎవ్వరూ పట్టించుకోరు, గౌరవించరు, అందుకే ఇంతలా చెప్తున్నాను రా, కొద్దిగా విను.
2: మీరు నాకు ఎంత చెప్పినా నాకు చదువు రాదు నాన్న, నాకు అసలు నచ్చదు.
3: అంకుల్, ఇప్పుడు మా బడిలో పాఠాలు ఒక్కటే కాకుండా కంప్యూటర్లో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఏ పనులు సులువుగా చెయ్యాలో నేర్పిస్తున్నారు. ఇప్పుడు AIని ఉపయోగించి ప్రతి పనిని చాలా సులువుగా చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు మా బడిలో నేర్పిస్తున్నారు. దాన్ని నేర్చుకోవడం ద్వారా మనం రేపటి రోజుల్లో ఏ పనినైనా చాలా సులువుగా చేయగలం, ఏ ఉద్యోగం చేసినా ఇది మనకు ఉపయోగపడుతుంది అంకుల్.
4: అదిగో విను నాన్న, మీ బడిలో రేపటి రోజు చాలా సులువుగా పనులు జరగడానికి AIని ఉపయోగించడం ఎలాగో నేర్పిస్తున్నారంట, బడికి వెళ్ళి నేర్చుకోరా.
2: అవునా, AI అదేంటి? అవన్నీ నాకు అర్థం కావు, ప్లీజ్ నాన్న నన్ను బలవంతం చెయ్యకు.
3: రాము, కొద్దిగా మేము చెప్పింది విను. AI ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు ఏ విషయం తెలియకున్నా AIని ఉపయోగించి తెలుసుకోవచ్చు. దానిని ఇప్పుడు మన బడిలో నేర్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం బాగా నేర్చుకుందాం. పద రాము, వెళ్దాం.
2: నాకు మీరెంత చెప్పినా ఆటలే నచ్చుతాయి. నాకు ఈ చదవడం, పరీక్షలు రాయడం అవన్నీ నచ్చవు, నన్ను వదిలేయండి.
3: కొన్ని సంవత్సరాల తరువాత.
2: సోము, నీవు గొప్ప ఉద్యోగంలో ఉన్నావు, నేను మాత్రం కష్టపడుతున్నాను.
3: అవును రాము, అప్పుడు నేను అంకుల్ ఎంత చెప్పినా నువ్వు మా మాట వినలేదు. చదువు మన జీవితాన్ని మారుస్తుంది.
2: నిజమే సోము, చదువు విలువ అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను. నేను నీలా అప్పుడు చదువుకొని ఉంటే ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవాడిని, నలుగురికి సహాయపడేవాడిని, సమాజాన్ని

0: దానికి నా చేతనైనంత తిరిగి ఇచ్చేవాడిని.
1: చూసారా పిల్లలు, బాగా చదువుకొని ఉంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో. కాబట్టి పెద్దలు చెప్పిన విధంగా పిల్లలు బాగా చదువుకొని ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదిరించి తెలివిగా ఉండగలుగుతారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్? చదువు మన జీవితానికి పునాది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, గొప్పగా ఎదగాలి.
2: ధన్యవాదాలు.
3: ఆహా, మన స్నేహితులు చదువు గురించి ఎంత బాగా చెప్పారో కదా ఫ్రెండ్స్. చదువుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు, నష్టాలు దీని ద్వారా తెలుసుకున్నాం కదా. అందుకే మనమంతా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి. సరే, మరైతే ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందామా? పాడబోయేవారు ప్రసన్నలక్ష్మి, ప్రణవి, ప్రీతి, భవిష్య మరియు నిత్యశ్రీ.

0: ప్రేమ భావం. ఇతరుల తప్పులను పట్టుకొని వారు అనేకులు గలరు, కానీ తమ తప్పులను తాము తెలుసుకొనలేరు. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దిగిన లెస్స దాచుకొనగా తేనెటీగ గూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమ. భావం. ధనము సంపాదించి దానమియ్యక తాను తినక దాచుకొనుట తేనెటీగ తేనెను ప్రోగు చేసి బాటసారికి ఇచ్చినట్లుగానే ఇతరుల పాలు చేయుట అగును. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. భావం. ఓ సుమతి, ఎవ్వరు చెప్పినా వినవచ్చు, ఆ చెప్పిన మాటలు విని తొందరపడకుండా ఆలోచించాలి. ఏదైనా ప్రత్యక్షంగా చూసిన తర్వాతే అబద్ధమో నిజమో తెలుసుకున్న మనిషే నీతిమంతుడు. ధన్యవాదాలు. నీతి పద్యాలు విన్నారు కదా, అందులోని నీతిని తెలుసుకొని మనము పాటిద్దామా? ఇప్పుడు ఒక నీతి కథ, పేరు విజ్ఞత లేని శాస్త్రజ్ఞానం. ఈ కథను చెప్పబోయేవారు సాయివర్ధన్, 5వ తరగతి.
1: నా పేరు సాయివర్ధన్. నేను నేషనల్ హై స్కూల్ నుంచి వచ్చాను. నేను 5వ తరగతి విద్యార్థిని. నేను ఈరోజు ఒక నీతి కథను చెప్పబోతున్నాను. దాని పేరు విజ్ఞత లేని శాస్త్రజ్ఞానం. పూర్వం ఒక ఊళ్ళో 4 మిత్రులు ఉండేవారు. వారు 4 శాస్త్రవేత్తల దగ్గర శిష్యరికం చేసి 4 రకాల విద్యలు నేర్చుకున్నారు. మొదటి వాడు విరిగిపోయిన ఎముకలను తిరిగి అతుక్కునేలా చెయ్యగలిగే జ్ఞానం సంపాదించాడు. 2వ వాడు దేహానికి తగిలిన గాయాలను చికిత్స చేసి నయం చెయ్యడం నేర్చుకున్నాడు. 3వ వాడు ఆగిన రక్త ప్రవాహాన్ని తిరిగి ప్రవహింపచేసే విద్యను నేర్చుకున్నాడు. 4వ వాడు శవానికి తిరిగి ప్రాణం పోసే విద్యను నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం ముగిశాక వాళ్ళు 4 ఒక చోటున చేరి తమ దగ్గర ఉన్న విద్యలతో ఒక రాజుని ఆశ్రయిద్దామనుకున్నారు. కాశీరాజు కొలువులో చేరాలని నిర్ణయించుకుని 4 ఒక రోజున ప్రయాణమయ్యి ఒక అడవిని చేరుకున్నారు. అక్కడ ఒక బావి వద్ద ఆగి చెద్దన్నం తిని మళ్లీ బయలుదేరారు. సాయంత్రం అయ్యేసరికి దట్టమైన అడవి గుండా వెళ్తున్నారు. వారి దారి మధ్యలో ఒక సింహం యొక్క శవాన్ని చూశారు. ఏ రాజకుమారుడో వేటకు వచ్చి దీని బాణాలతో కొట్టి ఉంటాడు. దానితో ఇది ఇక్కడకు పరిగెత్తుకు వచ్చి చచ్చిపోయి ఉంటుంది. ఆ సింహం శవాన్ని చూడగానే వాళ్ళకొక ఆలోచన తట్టింది. ఈ సింహానికి పునర్జీవం కల్పిస్తే బాగుంటుంది అనుకున్నారు. అనుకున్నదే తడవుగా 4 తమ శాస్త్రజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఇదే తగిన అదను అనుకుని పునర్జీవన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతలో ఒక మామూలు వ్యక్తి అటువైపు వెళ్తూ విషయాన్ని గ్రహించి వాళ్లతో ఇలా అన్నాడు. సాములు, మీరు మీ శాస్త్రజ్ఞానాన్ని మానవులను, ముఖ్యంగా సమాజానికి సేవ చేసే మానవులను తిరిగి బ్రతికించడానికి ప్రయోగించండి. ఇది క్రూరమృగం. దీన్ని తిరిగి బ్రతికిస్తే మిమ్మల్ని, నన్ను కూడా కరకర నమిలి తినేస్తుంది సుమా అని అన్నాడు. కాని ఆ 4 అతని మాటలు పెడ చెవున పెట్టారు. కట్టెలు కొట్టుకుని బ్రతికేవాడివి, నీకేం తెలుసు, పొమ్మంటూ గేలి చేశారు. అతడు ఎందుకైనా మంచిదని అక్కడి నుంచి వెంటనే వెళ్లి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సరే, వీళ్ళు 4 తమ విద్య ప్రదర్శన పూర్తి చేశారు. వెంటనే సింహానికి ప్రాణం వచ్చి లేచి చూసింది. కనిపించిన ఆ 4 దాడి చేసి భక్షించింది. భయపడి చెట్టెక్కి కూర్చున్నవాడు వింగత లేకపోవడం వలనే ఆ 4 దుర్మరణం పాలయ్యారు కదా అని అనుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి, శాస్త్రజ్ఞానంతో పాటు విజ్ఞత కూడా అవసరం. విజ్ఞత లేని జ్ఞానం హాని చెయ్యవచ్చు. ధన్యవాదాలు.
0: ఈ కథ చాలా బాగుంది కదూ. మనం చదువుకోకపోవడం వల్ల కలిగే విజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే వచ్చే అనర్థాలను తెలుసుకున్నాం కదా. కాబట్టి మనమంతా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివేకంతో నడుచుకోవాలి. మరిప్పుడు ఒక అన్నమాచార్య కీర్తనను విందామా? పాడబోయేవారు ప్రసన్న, 5వ తరగతి.

కైవల్య పదము వెంకట నగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. కైవల్య పదము వెంక

0: ధన్యవాదాలు. పాట విన్నారు కదా, మన ప్రసన్న చాలా బాగా పాడింది కదూ. ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం. చెప్పబోయేవారు సాయి ప్రజ్ఞ, 5వ తరగతి.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి ప్రజ్ఞ. నేను నేషనల్ హై స్కూల్ విద్యార్థిని. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను మీకు కొన్ని పొడుపు కథలను చదివి వినిపిస్తాను. మరి మీరు వినడానికి సిద్ధమే కదా. మొదటవది, కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది, ఏమిటది? జవాబు, మేఘం. ముగ్గురు సోదరులు ఒకరి వెనుక ఒకరు పరిగెడతారు కానీ ఎప్పటికీ కలుసుకోరు, ఏమిటది? జవాబు, ఫ్యాన్ రెక్కలు. 1000 కళ్ళు ఉన్నా ఒకటే దేహం, ఏమిటది? జవాబు, జల్లెడ. ఒకటే నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు, దానికి ఎప్పుడు దాహం వేస్తూనే ఉంటుంది, ఏమిటది? జవాబు, బావి. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీకు తెలియదు, నీకు తెలిసినప్పుడు అది నీ దగ్గర ఉండదు, ఏమిటది? జవాబు, నిద్ర. రెక్కలు లేవు గాని ఆకాశంలో ఎగురుతుంది, ప్రాణం లేదు గాని గిలగిలా కొట్టుకుంటుంది, ఏమిటది? జవాబు, గాలిపటం. ధన్యవాదాలు.
0: మన ప్రజ్ఞ పొడుపు కథలను చాలా బాగా

చెప్పింది కదూ, ఇప్పుడు మన స్నేహితులు పాడే బాలలం బాలలం అనే గేయాన్ని విందామా? పాడబోయేవారు గాయత్రి, సాయి ప్రజ్ఞ మరియు ప్రసన్నలక్ష్మి.

0: ధన్యవాదాలు.
1: గేయాన్ని విన్నారు కదా, బాలల గురించి ఎంత బాగా పాడారో, చాలా బాగుంది కదూ. సరే మరైతే ఇప్పుడు కృత్రిమ మేధస్సు అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి స్పీచ్ విందామా? చెప్పబోయేవారు ప్రసన్న లక్ష్మి, 5వ తరగతి. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపన్యాసం. కృత్రిమ మేధస్సు అనగా AI అంటే మానవ మేధస్సుతో సమానంగా యంత్రాలు లేదా కంప్యూటర్ వ్యవస్థలు ఆలోచించడం, నేర్చుకోవడం మరియు పనులు చేయడం. మనిషి మేధస్సుతో చేయగలిగే పనులు ఒక యంత్రం కూడా స్వతంత్రంగా చేసే నూతన సాంకేతికత పేరే కృత్రిమ మేధస్సు అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందుగలడందు లేడని సందేహం వలదన్నమాట కృత్రిమ మేధకి సరిగ్గా సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష, మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగున అది మన వెన్నంటే ఉంటుంది.
2: ఇంతవరకు మీరు నేషనల్ హై స్కూల్ ఆర్కే నగర్ మల్కాజ్గిరి విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLO లు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
7: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
8: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
9: అక్క చూడు, చూపించు. నా ఫేవరెట్ కలర్.
10: ఎప్పుడు షాపింగే.
9: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
11: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
12: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
9: నాకు తెలుసు కదా,
12: RBI అంటుంది
13: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: బాలానందం చిన్నారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 3 గంటలు. సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా గుండె జారింది నాటకం.
1: గుండె జారింది హాస్య నాటకం. రచన శ్రీధరణీకోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగ అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రహ్లాదరావు, శ్రీ కెఎస్ కుమార్, పార్వతి, శ్రీమతి శిల్ప, సత్యం, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, కొరియర్ బాయ్ శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
2: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులు ఎవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపీ రావు గారుంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
3: ఆయనతో నీకు పనేంటి?
2: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి, కంపు. బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
3: నీ మొహం మండ. ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా చండారంగా? పీతల పాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
2: వచ్చిన కవర్ మీద పీపీ రావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతల పాటో?
3: పీతల పీతల పాటి.
2: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
3: పిలవటం కుదరదయ్యా.
2: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
3: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
2: అదేంటండి ఈ అవతారం? ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
3: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
2: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
3: నువ్వే అన్నావు కదయ్యా మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
2: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్ లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంక్ లో పడిపోయిందా?
4: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంక్ లో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మిప్పిసిన అర్థనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
2: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెట్రిన్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
3: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సింది. నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సింది.
2: పోనివ్వక ఏం చేస్తారు సార్? రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
3: తిప్పా నీ బొంద. అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
2: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
3: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
2: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది.

0: నీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
1: అదే, అలా పారిపోయి బతికిపోయావు, ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంక్ లో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
2: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
1: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమారిన లెటర్.
2: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
1: పార్వతి, పార్వతి,
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
1: పార్వతి,
2: ఏంటో చెప్పండి.
1: నీ వయసు ఎంత?
2: 55.
1: నా వయసు
2: 60.
1: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
1: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి?
2: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
1: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని దాస్తా.
2: చిచ్చీ, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారి తనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
1: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
2: అయ్యో,
1: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
2: అవునవును, అసలు మీ గురించే ఎవరికి తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చిన గొంతు కోశాడు.
1: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
2: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు. పాపం, మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
1: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
2: అబ్బో, మీరు మీకు ఒక విలువ, అలా బయటకెళ్లి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
1: అంటే అంటే ఏంటో నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమనర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
2: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా, మీకు లేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
1: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
2: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి, ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి, దాన ధర్మాలని అస్సలు చేయకండి, పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు, మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు, పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
2: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను. అన్నట్టు నువ్వు కూడా రారాదు?
2: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.

0: అన్ని చెయ్యి, కానీ భోజనం మాత్రం వండకు.
1: ఓ, గురువారం ఉపవాసం కదూ?
0: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
1: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
0: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాల నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
1: పెద్ద ఘన కార్యం.
0: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
1: అబ్బే, ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
0: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
1: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
0: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా. అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
1: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
0: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
1: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి.
1: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే. అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందలేయగలడు.
1: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
1: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని, మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాణ్ణి కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. గాని వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
1: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్లు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
2: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
1: మార్పా ఆయనలోనా?
2: అవును,
1: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
2: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
1: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
0: పార్వతి, పార్వతి.
1: అబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
0: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం.

0: ఉండాలి. అవును, ఇంతకి నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
1: అలాగే ఉంది మహాప్రభు అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్ లో లెటర్ వచ్చింది. ఇదిగో.
0: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా? అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
1: శుభలేఖ?
0: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
1: ముందు చదవండి.
0: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టిబాబు, మీ పిన్ని కొడుకులేడు బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
1: అసలు విషయం ఏంటో చదవండి.
0: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
0: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కకృతి బుద్ధని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
0: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా, వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపన్న లేదు, దానికి పెళ్లి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తను ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు పప్పు బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెడిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, ఇవేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకు సుద్దండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తి ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం? అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్లినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్రా అని ఒకటి ఉందనే

0: సంగతే నాకు గుర్తురాలేదు.
1: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
0: అర్థమైంది కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం, అంతే కదా?
1: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టమే.
0: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
1: ఏంటో, ఏదన్నా విశేషమా?
0: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
1: అఘోరించాడు.
0: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
1: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
0: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్లేండి పోనిద్దురు.
1: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
0: అయినా అందులో సత్యం అన్నయ్య తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
1: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
0: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ, ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
1: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, కాని ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందోయ్, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
0: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
1: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
0: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
1: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
0: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
1: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
0: అయ్యో,
1: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
0: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారెలు తిన్నంత తృప్తిగా ఉందండి.
1: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
0: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
1: ఏమోయ్, ఫోన్ రింగ్ అవుతోంది, వచ్చి మాట్లాడు.
0: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
1: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్లే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాణ్ణి.
0: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
1: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా. అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్ళు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు. మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరు పిల్లలు వాళ్లలాగే ఉంటున్నారా?
0: వాళ్లనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
1: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ల మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
0: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళెందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ల బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్లకే ఇప్పుడు పిల్లలు. ప్రేమ

0: మగ అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
1: నా మాట తీరే అంత ప్రేమట అభిమానమట, అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
0: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
1: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద పడమటి వీధికి వెళ్దాం.
1: నువ్వా సత్యం, సమయానికి వచ్చావరా. అసలు ఈ పిల్లలు, ఫోను
2: అంతా విన్నాను రా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా, రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే, నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నాం అంతే.
1: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఏదో సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమట వీధికి వెళ్ళొద్దాం పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
1: ప్రవచనాలు వినడానికి
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుందాం రా. ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
0: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
0: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని, మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
2: ఒరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేడలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలాయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యం రా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ, నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
1: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
1: నీకు తెలుసుగా, చెప్పు, వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
1: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టం ఏంట్రా? పిల్లలు పెళ్లిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చాం.

0: నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదయ్యకి వెళ్దాం.
1: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడివని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. గాని చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనరా అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
1: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారు తనవా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి. నలుగురికి దానం చేయాలి. కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
0: 100 తిట్టు 1000 కొట్టు, మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
1: తెలుసు,
0: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్లు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
1: ఓ, తెలియకేమ్రా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లొచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వుండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్గి ప్రమాదానికి లోనైతే నువ్వేం చేశావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్లకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
0: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
1: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట.
0: అందుకే కదరా నేనిచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
1: ఏడ్చో, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలని గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
0: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
1: ఏంటి, నీలాగానా? సరే సరే, పద.
2: ఎలా ఉందండి ఆ అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
0: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
0: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
0: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
0: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
0: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంతా హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
0: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
0: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాసమర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలేం చేయకల్లా, గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కాని, ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
0: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ ఛార్జీలు బోలుదవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
0: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
2: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి.

0: సిటీ బస్ లోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి, నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది, మళ్ళీ డబ్బెందుకు దండగా.
0: అమ్మో అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు, నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
0: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంప తీసి, ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా, ఏం మనిషో ఏంటో. చచ్చా.
1: ఎటు చూసినా ఉరుకులు పరుగులు, వాహనదారుల హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడు ఇస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇలా చేసుకోవటమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో వస్తున్నా, అడుగు లిఫ్ట్ ప్లీజ్. సార్ సార్ నా ప్లీజ్ ప్లీజ్. అచ్చా, నీ కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
2: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు, మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
2: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు, ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్న వాడివి, నువ్వేమిస్తావులే లిఫ్ట్?
2: మాస్టరు అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
1: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
2: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది, పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టరు. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
1: అవునవును.
2: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
1: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
2: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
1: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
2: ఉండండి, డోర్ తీస్తాను.
1: టీ బాబు
2: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
1: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
2: అది బేషుగ్గా కూర్చున్నారు, అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
1: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
2: మీకు కొత్తగా ఉందా?
1: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
2: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
1: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
2: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
1: ఇంతకీ నీ పేరేమిటో?
2: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
1: అవునవును.
2: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
2: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు, కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
2: అది అలా చెప్పండి మీరు, మీరు చాలా గ్రేట్ బాబా.
1: ఎందుకు
2: అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలా చాలా సింపుల్ గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి, నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకుని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి, నీలాంటి తింగరోడ్డు దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా ఏకంగా నెల్లూరు దాకా.

0: ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికేవరా.
1: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
0: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండా. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కారులో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు? నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా.
2: అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
1: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
0: పిచ్చి వేతరా, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేతరా, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది. బడుద్దాయికి ఏమలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు.
2: మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
1: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
2: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
1: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
2: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
1: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
1: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
0: ఏమిటి మాధవ్?
1: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
2: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
1: హలో, ఓ నెగిటివ్ సార్?
0: ఎందుకు
1: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
2: మళ్ళీ ఏంటి మాధవ్?
1: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
2: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
1: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
2: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసే అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
1: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
0: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి? నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
1: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటుగా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్నడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
0: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
1: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: ఓ నాయన, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గానీ నన్ను వదలడా? ఏంటి కర్మ?
2: మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే గానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
1: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
1: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు, ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి.
2: లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు.

0: ఈ టెన్షన్లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
0: అయ్ బాబాయ్,
1: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు.
0: అయ్ బాబాయ్,
1: వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్నీ మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఇంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా. ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడమేంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాలిన యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్కా, నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకటం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
1: కామెడీగాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడ ఏదో ఊరేగింపు లాగుంది. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో!
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పో. నువ్వు
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనీ.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: పి ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి!
4: సత్యమన్నయ్య, మీరా? రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ ఒకటవ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్ లో కూడా వాడి పిసినారితనం పోనించుకున్నాడు కాదు, పిలువాడిని.
4: ఆయన బయటికి వెళ్లారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్లారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమేగా వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్లారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్యా.
3: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికి

0: భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్యా.
1: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
0: అయ్యో అవే మాట్లాన్నయ్యా, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
1: నేను సంతోషించాల్సిందే.
0: అదిగో అన్నయ్యా, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
1: అసలు నేను వచ్చింది మా పిసినుగుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
2: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
1: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
2: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
1: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడివి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
2: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
0: ఏమండి?
2: ఏంటి పార్వతి?
0: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
2: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
0: అలాగే, నువ్వు రా అన్నయ్యా.
1: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
0: నువ్వే అనేవాడివి కదన్నయ్యా, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
1: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేశాం. నువ్వు నేను మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేశాం.
0: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
1: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
1: అరే మాధవ్, నువ్వెప్పుడొచ్చా?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట. నువ్విక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే?
1: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారి కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
0: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
0: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
0: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందంటీ, నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూశా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
1: ఒక నిమిషం రా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ, నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకుల్ కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
2: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
1: ఏంటి, నన్ను కూడా?
2: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం. అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
1: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
2: ఇంట్లో వాళ్ళెవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
1: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
2: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో

0: జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
1: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు, ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే వాడే మా అబ్బాయి మాధవ్.
0: మాధవా?
1: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకింత ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
2: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
0: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదా, కార్ డ్రైవింగ్?
2: అవును అంకుల్, నేను మాధవ్. సత్యం గారి అబ్బాయిని, మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను. మాధవ సేవ చేస్తుంటాను, ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను. మీకు తెలుసు అనుకుంటా.
0: అంత డీటెయిల్డ్ గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
1: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
0: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్ గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
2: అంటే మీ జీవితంలో కూడా?
0: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. ఆ మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
1: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గడికి.
2: లేకపోతే మీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్లి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకెప్పటికీ తెలియకూడదు.
2: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
1: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
0: ఏంట్రా?
1: మొదటి జన్మదినం ఆయన రాయించావేంట్రా?
0: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేనింతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంట్రా. ఆకలి కొన్న వాళ్లకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కనిపించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలో పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
1: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
2: మానుతున్న గాయాన్ని మళ్లీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా. వస్తారా, లిఫ్ట్ ఇస్తా?
0: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్ లోనైనా వెళ్తాను గాని ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి నిలయంలో సమయం 4 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్ 738 కిలో హెడ్స్పై సాయంత్రం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 700 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:07. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం అనేటువంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన జైన ధార్మిక ప్రవచన కార్యక్రమంలో మాట్లాడుతూ గవర్నర్, జైన తీర్థంకరుల బోధనలు ఆత్మశుద్ధి, సంయమనం, కరుణ, సేవాభావాల వైపు మానవ జీవితాన్ని నడిపిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ విమోచనకు ఆపరేషన్ పోలో అమరవీరుల త్యాగాలే కారణమని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి మాజీ

సైనికులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, సెప్టెంబర్ 13, 1948 భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా అభివర్ణించారు. సర్దార్ పటేల్ దృఢ నిశ్చయంతో జనరల్ చౌదరి నేతృత్వంలో సైన్యం 5 రోజులు పోరాడి నిజాం రజాకార్ల పాలనకు ముగింపు పలికిందని గుర్తుచేశారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ఆదివారం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, డాక్టర్ మహేంద్రనాథ్ పాండే పరస్పరం వివిధ సమకాలీన అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో సభ కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకం నడిచిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్లో 13,000 లావాదేవీల ద్వారా 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తేలినా ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి 33,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం డొల్లతనం బయటపడిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సభను నడపాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతగా పోలీసు బలగాలను మోహరించారని ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్లో 1,51,164 కేసులు పరిష్కారమైనట్టు సిఐడి డీజీ తెలియజేశారు. ఇందులో 21,843 ఎఫ్ఐఆర్ కేసులు, 1,404 విపత్తు నిర్వహణ కేసులు, 61,52 ఈ పెట్టి కేసులు, 62,969 మోటారు వాహన చట్టం కేసులు, 3,996 సైబర్ నేరాల కేసులు పరిష్కారమయ్యాయి. సైబర్ మోసాల బాధితులకు 42.29 కోట్ల రూపాయలు రీఫండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో వినాయక విజయం కథ మొదటి భాగం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామి బృందం వారు.

0: గడ్డం స్వామి బృందం చిందు యక్షగానం శ్రీ వినాయక విజయము 1వ భాగం.
1: మహారాజా మహాప్రభు,
2: ఏమి రామణ రాజ్యమంతా సుఖంభూ ఉన్నారు వాళ్ళే కదా,
1: అంతా క్షేమే ఉన్నారండి.
2: అటు నేను గజాసురుడు మహారీడను విన్నావా?

0: క్షేమంగా ఉన్నవారులే కదా
1: అయ్యా, మేమంతా క్షేమే ఉన్నాము.
0: మన రాక్షస బలగం అంతా క్షేమంగా ఉన్నవారులే కదా,
1: అంతా క్షేమే.
0: సరే సరే, చాలా.

0: కోసము నేను గజాసురుండను. విన్నావా? ఇంతకు ముందు మా స్నేహితుడైన మూషకాసురుడు, అట్టి మూషకాసురుడు నేను ఏకమై ఒక వార్త విన్నాము.
1: ఏమది?
0: ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు జరించినటువంటి ఒక అర్పకునితో మా చావున్నదని చెప్పి నారదును చే విన్నవారము. కావునా ఆ పార్వతి శివుడు కలవకుండా ఆ ప్రయత్నం నేను చేయాలని తెలుసుకున్నాను. అలా తెలుసుకుంటే అప్పుడు ఆ పార్వతికి శివునికి కలయిక లేకపోతే ఆ అర్పకుడు పుట్టడు, మమ్మల్ని కొట్టడు. దానికి ఆ శివుని పార్వతి నుంచి నేను విడదీయాలని కోరుతున్నాను. ఇప్పుడే నేను కైలాసం వెళ్ళి ఆ పరమశివుని ధ్యానించి అతన్ని నా వశము చేసుకుని వస్తాను.
1: సరే,
0: మీరు నా వెనువెంబడి రండి.
1: మహాప్రభు చిత్తం.

0: అయ్యా మహాప్రభు.
1: ఏమి దేవతలంతా మన గరుడ గంధర్వ కిన్నెర కింపుసంత క్షేమే కదా?
0: అందరూ కుశల ప్రమోదరై వర్తింపుచున్న వారు కానీ మీరు ఎక్కడికో ప్రయాణమవుతున్నారు ఎక్కడికి స్వామి?
1: ఓహో గజాసురుడని మహాభక్తి పరుడు చాలా దివసముల తపస్సు చేస్తున్నాడు. ఇక నేను వెళ్ళి కోరిన వరములు ఇచ్చదగాక.
0: కోరిన వరములు ఇచ్చుకుంటూ మీ భక్తులను ప్రోచుండి.
1: అవునవును.
0: సరే పదండి,
1: ఇక నేను వెళ్తున్నాను.
0: వెళ్ళండి.
1: ఆ నందివారం వెళ్తున్నాను.
2: ఓ

0: భక్త,
1: ఓం నమః శివాయ.
0: గజాసుర,
1: ఓం నమః శివాయ.
0: నీ కళ్ళను విప్పు చూడు మా నాయన.
1: ఓం నమః శివాయ.
0: నేను పరమేశ్వరుని ప్రత్యక్షమయ్యాను.
2: ఆహా, ధన్యుడవు స్వామి, ధన్యుడవు స్వామి. హర హర మహాదేవ, శంభో శంకర, నా మురాలకించి ప్రసన్నుడు వైతివా స్వామి. స్వామి, కరుణ కటాక్షించిన దీవించు తండ్రి, దీవించు.
0: సదాస్తు చల్లగా వర్ధిల్లుము చిరంజీవ.
2: హర హర మహాదేవ, నేను ఎంతో వేడుకతో తమరి దర్శనార్థమై ఎంతో కష్టపడుతూ ఇక్కడ తపస్సు చేస్తున్నాను. నా మురాలకించి నాకు ప్రత్యక్షమైనందుకు నేనెంతో ధన్యుడను స్వామి. నేను కోరిన వరంబులు నాకు చెల్లించమనిగా కోరుతున్నాను మహాప్రభు.
0: గజాసుర,
2: ఏమి
0: నీ మనస్సులో ఏ కోరిక ఉన్నను?
2: అవును,
0: కోరండి, తప్పకుండా సంగతిను.
2: తప్పక నువ్వు సంగతిని కదా?
0: తప్పక.
2: మాట తప్పరుగా స్వామి.
0: మాట తప్పము కదా, మేము దేవతలం.
2: మహేశ్వర, తప్పనిసరిగా నేను అడిగిన వరంబు తప్పనిసరి నాకు ఇవ్వాలని కోరుతూ అడుగుతున్నాను. మీరు కాదనకూడదు స్వామి.
0: సరే, కోరుకో.
2: కోరుకోమందురా.
0: కోరుకున్నాయన.
2: మహాదేవ, అరహర మహాదేవ, శంభో మహాదేవ, వరములు కోరిన వరములు నీవు నా గర్భమ

0: మహాదేవ, నేను కోరు వరం ఇదే, నీవు నీ కైలాసం వదిలి ఎల్లప్పుడు నా గర్భంలో ఉండవలేను కోరుతున్నాను. ఇదే నా కోరిక.
1: ఏమి గజాసుర, నేనొక పరమేశ్వరుడను, లోక నాయకుడను, ఇక సూది మన సందు లేకుండా చిన్మయాకరుడను, కైలాస మొదలు నీ గర్భంలో ఉంటే ఈ ప్రపంచం ఎక్కడ వెళ్ళాలి?
0: లేదు స్వామి, నేను కోరు వరం ఇదే, నేను కోరిన వరం ఇస్తున్నాను చెప్పి మీరు మాట తప్పింది మాత్రము అది చాలా బాగుండదు సుమా. భక్తుడను, పరమశివుడు మీరు, నేను కోరింది ఇదే, నీవు నా గర్భంలో నిలిచి ఉండాలి, ఇదే నా కోరిక.
1: గజాసుర, వేరే ఏదే వరము కోరుకము, తప్పకుండా చదను.
0: అలా స్వామి, ఏమి నీ మాటలు కోరుకున్నది.

0: అన్న వరం విస్తరించి నోట పలికి మళ్ళీ జారిపోతున్నావేంటి? ఈ గజాసురుని గురించి తెలియవా నీవు? లేదు, నీవు నా గర్భంలో నిలిచి ఉండవలసిందే.
1: ఓహో గజాసురా, ఏమి నీ మూర్ఖమా?

0: నీ గర్భము చేత మాట్లాడుతున్నావు. ఒక దేవదేవుడు నీ గర్భములో ఉండగా ఇక్కడ ప్రపంచమంతా శూన్యమవుతున్నది. వేరే వరము కోరుకోము.
1: మహేశ్వర, ఏమి కోరిన వరం పురుస్తారని చెప్పిన ఏదో నీతులు పలుకుతున్నావు. నీవు పారిపోయిన బదిలీ పెట్టాను.

0: పోయినా వదిలిపెట్టను. నీ విని వెంటబడైనా కోరుకున్న వరం ఇచ్చినక నేను వదిలిపెట్టను. విన్నవా, కోరుకున్న వరం ఇస్తావా కాదంటవా? నీవే మాట తప్పితే సృష్టి ఏమవుతుంది? పరమేశ్వర ఆలోచించుకును.
1: ఆహా, ఏమి?
0: నీవు నా గర్భంలో ఉండవలసిందే.
1: ఈ గజాసురుడు పట్టిన పట్టు తొలంగడే. సరే, ఇస్తాను. గజాసుర
0: మహేశ్వర,
1: ఎప్పుడైతే నీ భక్తికి మచ్చాను, నన్ను కోరావు కదా, ఇదిగో నేను నీ గర్భములో లీనమవుతున్నాను. ఓం నమో నారాయణ.
0: పరమశివుణ్ణి నా గర్భమందు బంధించాను, ఇక నాకెవరు సాటి, నాకెవరు ధాటి? శౌర్య ధౌర్య సాహసుండ శక్తికి దేవుడనై శౌర్య ధౌర్య సాహ.

0: అయ్యాను, శక్తికి నే పరశక్తుడనయ్యాను, ఇక పరమశివుని నా గర్భమందు బంధించాను, ఇక నాకెవరు సాటి, నా రాజ్యములో హాయిగా ఉందును గాక.
1: ఏమి, ఈ గజాసురుడు పరమశివుణ్ణి గర్భములో దాచుకున్నాడే బ్రహ్మదేవ.
2: ఆహా విష్ణు,
1: ఇక ఎలా చేయదాము? ప్రపంచమంతా అల్లోకల్లోలమవుతున్నది.
2: అవును,
1: మరి త్రిలోకం, అండాణం, పిండాణం, బ్రహ్మాండం, ఈ మూడు లోకములు చరాచర సృష్టి నిర్మాణ కర్తని గర్భములో ఉన్నారు.
2: అవును,
1: ఎలా చేద్దాం?
2: ఏమి చేయవలే? అదే కాదు, ఈ శివుని మనము బయటికి రప్పించుకోవాలంటే మనం ఒక పన్నాగము వన్నవలే.
1: పన్నాగమా?
2: ఆ గజాసురుడు సామాన్యుడు కాదు సుమా.
1: అవును,
2: అతని వద్దకు వెళ్లి ఏదో మాయ పన్నోగము వండి శివుని మనం రప్పించుకోను కర్తవ్యం.
1: సరే, ఇప్పుడే మనము గంగిరెద్దుల వేషం కట్టుదామా?
2: అవును.
0: గంగిరెద్దుల వేషం కట్టుకుని ఆ గజాసురుని సభకు వెళ్లి అక్కడ మన గంగిరెద్దుల విన్యాసము సువించి ఆ తరువాత ఆ శివుని ఎలా బయట తీయాలో అలా చేసుకుందాం.
2: అది
0: పదండి.

0: అప్పా. ఇప్పుడు మనము విష్ణుమూర్తి, బ్రహ్మదేవులము, దేవేంద్రులము,
1: అవును,
0: ఈ మూవరము కలిసి మనము గంగిరెద్దులు
1: కట్టినము.
0: మన యొక్క దేవతలను గంగిరెద్దులుగా మార్చాం. ఇప్పుడే మనం ఈ గంగిరెద్దుల వేషాలతోని ఆ రాక్షసనాథుడు గజాసురుని సభకు వెళ్లి గంగిరెద్దులు
1: ఆట
0: పెట్టాం. ఆట పెడితే మనకెంతో సంతోషము. ఆ తర్వాత శివుని మనం ప్రసాదం తీసుకురావచ్చు.
2: అవును, డోలు వాయించండి, ఒకరు సన్నాయి
1: వాయించండి,
0: డోలు వాయించండి, ఒకరు సన్నాయి వాయించండి,
2: గంగిరెద్దు ఆడించండి.
0: గంగిరెద్దులు గంగిరెద్దులను ఆడిన

0: గంగిరెద్దుల వచ్చే శుద్ధం చేశారా?
1: మంచి
0: కొమ్ములు కట్టిరా?
1: కట్టినాం కట్టినాం.
0: ఇక పదండిరా పోదాము.
1: ఓహో దొరగారు దొరగారు దొరగారు దొరగారు, దండాలండి దండాలు దండాలు దండాలు.
0: ఎవరురా మీరు?
2: మేము గంగిరెద్దుల వాళ్ళమయ్యా.
1: గంగిరెద్దుల అంటాం మమ్మల్ని.
0: గంగిరెద్దుల వారా?
1: అవును.
0: ఏరా, ఏనాడు లేనిది నా సభకు ఏ నాటకం ఈ గంగిరెద్దులు రాలేదు. విచిత్రము ఉన్నదే. ఏంటి మీ ఎద్దులు, మీ యొక్క వాయిద్యాలు, మీ పరికరాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏమి చేస్తారు మీరు?
2: అయ్యా, మేము గంగిరెద్దులు ఆడించుకుంటూ బ్రతికి జీవించేవారమయ్యా.
0: ఓహో అలానా.
1: మీరు సెలవిస్తే మీ వద్ద ఒక్కసారి గంగిరెద్దులు ఆట ఆడిద్దామని మా కోరిక.
0: అటునా.

0: దేశం మీది, ఎక్కడెక్కడ తిరిగారు, ఇంతకు ముందు ఎక్కడెక్కడ గంగిరెద్దులు ఆడించారు చెప్పండి రా
1: అయ్యా, ఏ దేశం తిరిగినవంటున్నావా చెప్పన్నా.

0: మీ దొరగారు చూడాలనని చప్పన్న దేశాలు తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ మీ రాజసభ మందిరమునకు వచ్చిన మీ దగ్గర ఏమైనా గంగిరెద్దులను ఆడిస్తే బహుమానం ఇస్తారేమోనని ఆశతోటి వచ్చినమయ్యా. మంచివారు
1: వినబడి వచ్చామయ్యా.
0: అవును.
2: ఓహో, ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఏ రాజ్యములు ఆడించారు చెప్పరా?
1: అంగ వంగ కలింగ నేపాల భూపాల మలయాల ద్రావిడ ద్రావిడకును రట్టాట వరాట గోట పులింద ఆంధ్రను యాభై ఆరు రాజ్యములు తిరిగాము దొరే.
2: యాభై ఆరు రాజ్యం తిరిగారా?
1: అవునవును.
2: ఓహో, అయితే చాలా సంతోషమే. అక్కడ మెప్పుబడసే వచ్చిన అన్నమాట. మీరు
1: పడిచిన మహారాజా.
2: అయితే మీ వద్ద ఉన్నటువంటి ఎత్తులు ఇవన్నీ

0: ఎద్దు ఉన్నది అండి, కంగిరి ఎద్దు. ఆహా, 101 ఎద్దులో మీకు ఏది ఎద్దులు వస్తుందో ఆ ఎద్దు తోటి నాటకం వేస్తాము. మాది బూటకమ్మ కాదు మహాప్రభు.
1: అయ్యా కర్రెద్దు, ఓటి తెల్లెద్దు, ఓటేమో నూనె పూసిన ఎద్దు, ఓటి పుల్లెద్దు, ఓటి బట్టెద్దు.
2: ఇన్ని తీర్ల ఎద్దులు ఉంటాయా?
1: ఎద్దులున్నాయ్యా మా దగ్గర.
2: చాలా సంతోషమే. అయితే మీ నాటకం ఏదో ప్రదర్శన మొదలు పెట్టండి చూస్తాను.
0: డోల్ కొట్టండి,
1: డోల్ కొట్టండి, డోల్ కొట్టండి.

0: దండం పెట్టు, మొక్కల మీద ఆడు, ఒక్కసారి మొక్కల మీద చూపి, ఒక్కసారి దండం పెట్టు.
1: గంగిరెద్దుల వారు
2: అయ్యా,
1: మీ ఆటకు మెచ్చి తిని, మీ గంగిరెద్దుల ఆటలు మెచ్చి తిని, మీకేమి కావాలినో కోరుకోండి, తప్పక సంగీతను.
2: ఏదైనా ఇస్తారా అయ్యా?
1: ఏది కోరినా ఇచ్చదను.
2: ఏది కోరినా
1: పరమేశ్వరుని సాక్షిగా నేను దానములలో పరమేశ్వరుతో సమానం.
2: అవును,
1: అన్నమాట తప్పను.
2: అవును,
1: తప్పనిసరిగా మీకేమి కావాలో కోరండి.
0: ఇదే సమయంరా,
2: ఈ సమయముల్లే అడుగుదాం.
0: అడుగుదాం.
2: నువ్వు అడుగుతావా?
0: నేను
2: అడుగుతా.
1: సంశయించదరే, అడగండి. ఏమి కావాలి మీకు?
0: అడగరా,
1: అన్నమాట తప్పను
2: అయ్యా.
0: మహాప్రభు.

0: రాజవర్య.
1: ఏమంటిరి?
0: మీరు అడగమన్నారు కాబట్టి మేము అడుగుతున్నాము. మీ గర్భంబులో పరమశివుడు నిలుపుకొని ఉన్నవాట, అట్టి పరమశివుణ్ణి మాకి
2: దానం గీయండి. అయినా మీరు సామాన్యమైన గంగిరెద్దుల వారు గారు, మీరు ఎవరు చెప్పండి? ఇదిగో
0: చూడు,
3: నారాయణ
0: బ్రహ్మ విష్ణుదేవులు,
2: విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు దేవేంద్రాలు వచ్చారా?
0: అవును
2: అవును. అయితే నా గర్భంలో ఉన్న పరమశివుడు కావాలంటే సరే అన్నమాట తప్పను.
0: తప్పు.
2: నా శివుడు మీ చేతికి ఇవ్వడానికి ఇది ఒట్టి బొమ్మ కాదు. మీ శక్తులుంటే, మీ భక్తి ఉంటే ఆ శివుణ్ణి కొనియాడి నా గర్భం నుండి శివుణ్ణి మీరే తీసుకోండి.
3: అలానా?

0: చున్నది, అరగరా నా గర్భము మొదలు చున్నది. పరమేశ్వరా, ఇది నీకు ధర్మమా స్వామి? ఇచ్చినట్టే వరంబులిచ్చి నా గర్భంలో దాగుండి నాకింత శిక్ష విధించి చేయుడు నీకు ధర్మమా పరమశివ? నా గర్భంబు పగిలి బయటికి వెళ్ళావే, నాకిచ్చిన వరం వృధా కావుతున్నావా? శివ, నాకు మోక్షము సంగుదేవా.
1: గజాసురా
0: స్వామి,
1: ఇక లోక కళ్యాణమునకు నేను వచ్చాను కాబట్టి ఇక నీవైనా చనిపోకుండగా నా వద్దనే కరిచర్మం ధరుడని నీ చర్మమే నీ ఆత్మ నాలోనే ఉంటుంది. రండి.
0: ధన్యుడను స్వామి, ధన్యుడను, ధన్యుడను స్వామి, ధన్యుడను. మంగళ

0: మీరింతవరకు శ్రీ గడ్డం స్వామి బృందం వారిచే వినాయక విజయం కథ మొదటి భాగం చిందు యక్షగానం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
7: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
8: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
9: హలో
10: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
9: చెప్పండి మేడం.
10: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
9: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
11: బాబాయ్,
9: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
11: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
9: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
11: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
9: ఓరి, అట్లా చేసినారా?
11: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. 8-1-9-3 నెంబర్ కి ఫోన్ చేయాలి.
12: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
11: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
9: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
11: అంతా మంచుకున్నాను రా.
9: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
11: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
9: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
11: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
9: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
11: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
13: ఆయనకేం చెప్పగలుగుతానా?
11: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
9: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
13: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు,

0: నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చాయి. డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
2: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
2: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
0: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుండి ఉన్నికృష్ణ సునీత గానం చేసిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కిరణ్ వాణి,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మీ అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
7: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
8: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
9: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వచ్చే గురువారం అనగా 17వ తారీఖు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రవేశ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యవాణి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852 మరొక నంబరు 2324 0853 నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు ప్రకటన విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పంటల అవశేషాలు ఉపయోగాలు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:10 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో తల్లిపాలకు సమతుల ఆహారం గురించి రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్ గారు. ఈరోజు రాత్రి 7:30 తిరిగి 9:30 నుండి మ్యాచ్ పూర్తయ్యే వరకు ఉమెన్స్ ఏసీ

కప్ 2020 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఇంగ్లీష్లో రిలే అవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఈ కార్యక్రమం మీడియం వేవ్ మీటర్లపై ప్రసారమవుతుంది. తిరిగి 7:30 ఇల్లు వాకిలి కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ, 8:03 కరెంట్ అఫైర్స్, 9:10 స్పాట్లైట్, 10:00 ఈరోజు రాత్రి రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. సుమిత్ సింగ్ పాదం గారి సితార్ వాద్యం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారం ఉదయం 6:00 భావన కార్యక్రమంలో సహనం గురించి డాక్టర్ సిహెచ్ రవీందర్ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తి రంజని కార్యక్రమంలో గణేష పంచరత్నం వినాయక కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు, 7:00 జనగాం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి నరసింహరావు గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది వినాయక వైభవం. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కల్వట్టి వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 9:30 వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రతం వైజ్ఞానిక తత్వము శ్రీ సాగి కమలాకర్ శర్మ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 10:03 సమన్వయ నాటక కార్యక్రమం శ్రీ సర్వేశ్వర నాట్యమండలి హైదరాబాద్ వారి రేడియో సంక్షిప్త పద్య నాటకం శ్రీ విఘ్నేశం ప్రసారమవుతుంది. రచన శ్రీ అనిల్ చక్రవర్తి, దర్శకత్వం శ్రీమతి టి జ్యోతి, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం పరమేశ్వరాచారి. 11:03 సంస్కృత పాఠం, 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్ ప్రసన్న భట్టాచార్య గారి సితార్వాద్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో ఒక విగ్రహం ఒక పండుగ ఒక సందేశం శ్రీవేద గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:30 నిశీగంధ మరాఠీ కార్యక్రమం, 5:03 గ్రేపు సాయంత్రం వినాయక విజయం కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామి బృందం వారు. 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధులు నిర్ధారణ గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఇలాకాయ ఖబరే. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: करते हुए उन्होंने कहा कि आर्या वैश्या बरादरी खुददार और नरम मिजाज अफराद पर मुश्तमिल है और समाज में हमेशा एक बाविकार मुकाम रखती है। उन्होंने साबिक वजीर फाइनांस रोशैया की खिदमात को याद करते हुए कहा कि इनके एजाज़ में हैदराबाद में मुजस्मा नसब किया गया है। महात्मा गांधी को आर्या वैश्या बरादरी का सपूत करार देते हुए वजीर आला ने कहा कि अगर बरादरी मुत्तहद रहे तो इसे सियासी तौर पर मजीद शनाख्त हासिल होगी। वजीर आला रेवंत रेड्डी ने आत्मा गौरव भवन की तामीर के लिए हुकूमत की जानिब से मुकम्मल ताउन फरहम करने का यकीन दिलाया।
1: ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేదలుగా ఉండి బహిరంగంగా చెప్పుకొని ఆత్మాభిమానం తగ్గించుకోలేక మనసులోనే బాధపడుతున్న పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.

0: దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తికి కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఆర్యవైశ్యులు ఆత్మాభిమానం కలిగిన సౌమ్యులని, సమాజంలో ఎప్పుడూ గౌరవప్రదమైన స్థానం కలిగి ఉన్నారని కొనియాడారు. మాజీ ఆర్థిక మంత్రి రోసయ్య సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
1: ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేదలుగా ఉండి బహిరంగంగా చెప్పుకొని ఆత్మాభిమానం తగ్గించుకోలేక మనసులోనే బాధపడుతున్న పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: రాజ్యసభ సభ్యులు ఏం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం వంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గదర్శకాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శ్రీ కళ్యాణకారి తపాగజ్ వర్షావాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జైన ధార్మిక ప్రవచన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఆచార్య భగవంత్ విమల సాగర్ సురేశ్వర్జీ మహారాజ్ సాన్నిధ్యంలో ప్రసంగించారు. జైన తీర్థంకరుల బోధనలు ఆత్మశుద్ధి, సంయమనం, కరుణ, సేవాభావాల వైపు మానవ జీవితాన్ని నడిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తికి కారణమని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ రాష్ట విమోచన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్దార్ పటేల్ కేఎం మున్షీల చొరవతో 1948 సెప్టెంబర్ 13 ప్రారంభమైన ఆపరేషన్ పోలో 4 రోజుల పోరాటం అనంతరం సెప్టెంబర్ 17 హైదరాబాద్కు విముక్తి కల్పించిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని, పాఠ్యపుస్తకాల్లో విమోచన చరిత్రను చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిని భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అభివర్ణించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈరోజు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం 2026 ప్రదానోత్సవం, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ రంగంలో ఎం కోదండరెడ్డి, సాహిత్యంలో వెలిచాల కొండలరావు, కళల విభాగంలో కనకవలకు పురస్కారాలు అందజేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అసెంబ్లీలో సభ కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకం నడిచిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్లో 13,000 లావాదేవీల ద్వారా 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తేలినా, ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి 33,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ శాసన మండలి సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, డొల్లతనం బయటపడిందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సభను నడపాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతగా పోలీసు బలగాలను మోహరించారని ఆరోపించారు. చైర్మన్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని, తమ ఇద్దరు సభ్యులను చర్చ లేకుండా మూజువాణి ఓటుతో సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్నీ బంద్ పెట్టిందని, వచ్చే రోజుల్లో కాంగ్రెస్ను బంద్ చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 280,000 మందికి 65,60,000 రూపాయలు

0: రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో ప్రజలకు అర్థమైందన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మఖతల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు 229 మంది లబ్దిదారులకు 88,97,890 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇంజనీర్స్ డే సందర్భంగా బ్రహ్మకుమారిస్ సైంటిస్ట్ ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్ల విభాగం ఆధ్వర్యంలో జాతి నిర్మాణకర్తలకు గౌరవం అనే ఇతివృత్తంతో హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు శాస్త్రవేత్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్ ఎన్జీఆర్ఐ ఎన్టీపీసీ డిఆర్డీఓ జీహెచ్ఎంసీ తదితర సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమ కోఆర్డినేటర్ బీకే అంజలి మాట్లాడుతూ, భౌతికవాదం ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత సంతోషానికి అవసరమని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పగడబందీ చర్యలు చేపట్టినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా సిపి పలు కీలక ఆదేశాలు సూచనలు జారీ చేశారు.
1: రేపు గణేష్ చతుర్థి ఉంది. ప్రతి ప్లేసెస్ లో మేము బందోబస్తు పెడతాము. 12 జంక్షన్స్ అండ్ 10 రిలీజియస్ ప్లేసెస్ లో కూడా పర్మనెంట్ పికెట్స్ ఉంటాయి. ఫుట్ పెట్రోలింగ్, బైక్ పెట్రోలింగ్ అండ్ వెహికల్ పెట్రోలింగ్, 3 టైప్స్ ఆఫ్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. ఈ టీజింగ్ ప్రివెంట్ చేయడానికి షీ టీమ్స్ కూడా మఫ్తీలో పోలీస్ సిబ్బందికి, ఉమెన్స్ మహిళా పోలీస్ సిబ్బందికి డిప్లాయ్మెంట్.
0: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో జరిగిన పీఆర్టీయూ సమావేశానికి ఆయన హాజరై విద్యారంగ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటిన తర్వాత కూడా కేవలం 1వ తారీఖు జీతం తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పటికీ మరి ఏదైతే ఉద్యోగుల జేఏసీకి చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఉన్నారో ఆ ప్రకారం
0: రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జనగాంతో సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: నీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: హరాయ ఏక అనన్యథా సిద్ధ సమాధాన పారిస్థితికి ప్రణాళి వర్తతే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నవదిల్లీ ఘోషణాపత్రం బ్రిక్స్ దేశానాం భావి సహయోగస్య అబాధిత మార్గదర్శకం ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గృహమంత్రిణః అమిత శాహస్య ఆహ్వానం ప్రయోగశాలా నిర్మిత వజ్రాణాం సమగ్ర ఉత్పాదన శృంఖలా భారతస్య ప్రభుత్వే ఏవ అవచిన్నా తిష్ఠేత్. అపి చ దుబై నగరే నివర్త్యమానాయాః T20 ఏషియా చషక ప్రతిస్పర్ధాయాః చరమే సోపానే అద్య భారతం శ్రీలంకా దళేన సహ పక్ష ప్రతిపక్ష భావేన సమ్ముఖీ భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవోచత్ యత్ బ్రిక్స్ న కేవలం రాష్ట్రాణాం సమూహః అపితు సమాధానానాం కించన పారిస్థితికీ తంత్రమస్తి. విగత దినద్వయస్య గహన చర్చాభిః అయం దృఢ విశ్వాసః అధికః సుదృఢః జాతః. సుదృఢతా, నవాచారః, సహకారః, సతత వికాశశ్చ ఇత్యాదిషు విషయేషు ఆయోజితే బ్రిక్స్ సత్రే స్వకీయ సమాపనాభిభాషణే శ్రీమోదీ ఆశాం ప్రాకటయత్ యత్ శిఖర సమ్మేళనే అంగీకృతం నవదిల్లీ ఘోషణాపత్రం ప్రకాశిత దృష్టికోణేన భవిష్యత్.

0: సహకారాయ చ స్పష్టాం దిశం నిర్దిశేత్. తేన సర్వాణి పరిణామాత్మక లక్ష్యాణి సమయబద్ధ కార్యేషు పరిణామయితుం అంత్యోదయ ప్రభావం జనయితుం చ ఆవశ్యకత ప్రతిపాదిత. సహ ప్రత్యపాదయత్ యత్ బ్రిక్స్ ప్రారూపం కేవలం అభిలేఖీకరణం విహాయ వాస్తవిక జీవనే ప్రత్యక్ష ప్రభావం ఉత్పాదయితుం సదస్య రాష్ట్రాణి పరస్పరం మిలిత్వా కార్యం కరిష్యంతి.
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఔర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా హమే సభీ ఔట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఔర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢ్కర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
0: బ్రిక్ సంఘటనం స్వకీయే తృతీయే దశకే ప్రవేష్టుం సజ్జమస్తి ఇతి నిరూపయత శ్రీమోదినా దృఢతయా ప్రతిపాదితం యత్ సంసార అధునా ఇతస్మాత్ సమూహాత్ కేవలం విచారాన్ ప్రతిశ్రుతిః న అపితు మూర్త పరిణామాన్ అపేక్షతే. సహ దృఢ విశ్వాసం ప్రాకటయత్ యత్ బ్రిక్ సంఘటనం సామూహిక ప్రయాసైః ఏతాసు అపేక్షాసు అవశ్యమేవ సత్యం సిద్ధం భవిష్యతి. ప్రధానమంత్రిణా ఆగామి అధ్యక్షత్వేన చీన దేశాయ శుభాశయాః సమర్పితాః. తేన నవదిల్లీ శిఖర సమ్మేళనస్య సాఫల్య సంపాదనాయ సర్వాణి బ్రిక్స్ రాష్ట్రాణి సహభాగి దేశాః తేషాం ప్రతినిధి మండలాని చ ప్రశంసితాని. ప్రధానమంత్రిణా తేషాం సక్రియ సహభాగితాయై బహుమూల్య యోగదానాయ చ కృతజ్ఞత జ్ఞాపితా. సహ అవోచత్ యత్తేషాం మహత్వపూర్ణైః విచారైః పరామర్శైశ్చ సహకారాయ విస్తారః గాంభీర్యం చ ప్రదత్తం. అస్మాత్ ప్రాగ్ నవదిల్ల్యాః భారతమండపే బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య సత్రం సంబోధయత ప్రధానమంత్రిణా మోదినా ప్రతిపాదితం యద్ వైశ్విక సంక్రమణేన జలవాయు ఆపద్భిః ఆపూర్తి శృంఖలాయాః విఘ్నైశ్చ స్పష్టీభూతం యత్ అద్యత్వే పరస్పర సంయుక్తే జగతి కోపి సంకటః ఏతస్మిన్ ఏకస్మిన్నేవ క్షేత్రే సీమితో న భవతి. తేన విజ్ఞాపితం యత్ సంక్రామక రోగాణాం ప్రతిషేధాయ బ్రిక్స్ ఏకీకృత పూర్వ సంచేతనా ప్రణాళ్యాః విషయే సర్వసమ్మతిః సంజాతా. శ్రీమోదినా సావధానత ప్రకటితా యత్ ప్రౌద్యోగిక్యాః అథ మహత్వపూర్ణ ఖనిజానాం శస్త్రీకరణం ప్రగతేః మార్గే మహతి బాధా భవితుమర్హతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. అద్య నవదెహల్యాః భారతమండపం ప్రాంగణే నివర్త్యమానస్య అష్టాదశ బ్రిక్స్ శిఖర సమ్మేళనస్యావసరే ప్రధానమంత్రీ నరేంద్రమోదీ వైశ్విక మూర్ధన్యైః సహ అవ్యవహితాః ద్విపక్షీయ మంత్రణాః సమాచరత్. అస్మిన్నేవ క్రమే మంత్రిప్రవరేణ కజాకిస్తానస్య రాష్ట్రపతినా కాసిమ్ జోమార్ టోకాయేవ్ ఇత్యమునా సహ సంగమ్య ఉభయ పక్షీయ సంబంధానాం ఆనుపూర్విక ప్రగతేః సమ్యక్ అన్వీక్షణం వ్యధాయి. ప్రధానమంత్రిణా కజాకిస్తాన దేశేన సహ భారతస్య అనాది సాంస్కృతిక సంబంధానాం సుదృఢతాం అనుస్మృత్య అస్మద్ విశిష్ట సంబంధేషు సాంప్రతిక వర్షేషు సంభూతాం అనవరతాం సమభివృద్ధిం ప్రతి పూర్ణః సంతోషః ప్రాకాశీ. ఉభయోః ధీమతోః నేత్రోః మధ్యే రణనీతి వాణిజ్య ప్రతిరక్షా సురక్షా సంపర్క ఊర్జా మహత్వపూర్ణ ఖనిజ ఉద్గామి ప్రౌద్యోగికీ సృజనాత్మకర్థ వ్యవస్థా సమేత్య జనానాం మిథః సంపర్కేషు వ్యాపక సహయోగాయ గభీరః విచార వినిమయః నిరవర్తి. అత్రాపి చ ప్రధానమంత్రిణా మిస్ర దేశస్య రాష్ట్రపతినా అబ్దేల్ ఫతహ్ అల్ సిసి ఇత్యనేన సహ గభీరా మంత్రణా ప్రత్యష్టాపి. సామాజికాంతర్జాలీయ పటలే మోదినా ప్రోదీరితం యద్ గోష్ఠ్యామస్యాం అవినాభావేన సంబద్ధాః క్షేత్రీయ ఘటనాక్రమాః తథా ప్రవర్ధమాన భారత మిశ్ర సంధి ఇత్యాదయ విషయ సమ్యక్ సమీక్షితా.

0: इण्डोनेशिया देशस्य राष्ट्रपतिना प्रबोवो सुबियान्तो इत्यनेन सह निरवृत्तां वार्तामधिकृत्य मोदिना प्रामाण्यपुरस्सरम् अभिहितं यत् उभौ पक्षौ बहुविधक्षेत्रेषु स्वकीयां सन्धिं पुनरपि समुनिष्यतः। तेन राष्ट्रपति प्रबोवो इत्यस्य सहज सौहार्दम् आशावाद्योन्मेषश्च भूरिशः प्रशंसितः। अपरञ्च प्रधानमन्त्रिणा फिलीपीन्स् देशस्य राष्ट्रपतिना फर्डिनेण्ड् आर् मार्कोस् इत्यनेन सह उच्चस्तरीय सम्भाषणं समाचरितम्। आसियान् अध्यक्षरूपेण फिलीपीन्स् देशस्य ब्रिक्स् सम्मेलने उपाधिरहितां सहभागितां सह सहर्षम् अन्वमोदत। उभौ नेतारौ द्विपक्षीय सहयोगे व्याप्तिज्ञानेन साधितां सम्पूर्तिं प्रति पूर्णं सन्तोषं प्रकटितवन्तौ। तथा हि प्रतिरक्षा सुरक्षा व्यापार निवेश अंतरिक्ष रेल शिक्षा पर्यटन विज्ञान प्रौद्योगिकी जनसंपर्क क्षेत्रेषु च कूटनीतिक संबंधानां अनन्यथा सिद्धत्वं सुदृढीकर्तुम् अंगीकारं प्रापतुः। रत्नाभूषण क्षेत्रे स्वावलंबनस्य आह्वानं कुर्वन् गृहमंत्री अमितशाहः मुम्बय्याम् उपस्थापयत् यत् प्रयोगशाला निर्मित वज्राणां समग्रा पारिस्थितिकी प्रणाली निर्माण श्रृंखला पूर्णतया भारते एव नियन्त्रणीया। मन्त्रिणा उद्घोषितं यत् भारतस्य पार्श्वे अस्मिन्नवसरे विजयप्राप्त्यै पूर्णा क्षमता वर्तते। समारोहे राज्यस्य मुख्यमंत्री देवेन्द्र फडणवीसः उपमुख्यमंत्री एकनाथ शिंदे च उपस्थितौ आस्ताम्। पारंपरिक चिकित्सा पद्धतीनाम् अन्ताराष्ट्रिय स्वीकृतिम् उद्घोषयन् आयुष मंत्री प्रताप राव जाधवः प्रावोचत् यत् ब्रिक्स घोषणापत्रे TCIM इत्यस्य समावेशः भारतस्य महती सम्पूर्तिः अस्ति। मन्त्रिणा प्रतिपादितं यत् वैज्ञानिक अनुसन्धानैः गुणवत्ता नियन्त्रणैः च आयुर्वेद पद्धतिं विश्वस्तरे प्रतिष्ठापयितुं प्रशासनम् अनवरतं प्रयतते। महिलानां 20-प्रतिविंशति एशिया चषक क्रिकेट प्रतिस्पर्धायाः अन्तिमे चक्रे अद्य दुबई नगरे भारतस्य प्रतिस्पर्धा श्रीलंका दले। उभे अपि दले भारतं श्रीलंका चषकस्य इतिहासे सप्तवारं विजेता भूत्वा भारतीय दलं सर्वाधिक सफलं दलमस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి పురోహిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బీఈడీ విద్యార్థుల కోసం మనోవిజ్ఞాన శాస్త్రం నుండి అభ్యసనం, అభ్యసనాల మనోవిజ్ఞాన శాస్త్రం అనే పాఠం వింటారు.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి అభ్యసన పాఠాలలో ఇవాళ మనం చర్చించుకోబోయే పాఠం వికాసం, అభ్యసనాల మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ పాఠ్యాంశం మానవ వికాస అభ్యసనాల భావనలకు సూత్రాలకు సంబంధించిన అవగాహనను ఉపాధ్యాయులకు కలిగిస్తుంది. వీటిని చదివినప్పుడు వాటిలోని అంతర్భావాలను, ఉపయోగాన్ని తెలియచేయడమే ఈ పాఠ్యాంశపు ఉద్దేశం. ఈ క్రమంలో సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక రంగాలలోని మానవ వికాసాంశాలను అధ్యయనం చేయడం ఈ పాఠ్యాంశంలో జరుగుతుంది. అలాగే వికాసం, అభ్యాసాలపై ప్రభావం చూపే కారకాలు కూడా అభ్యసనం చేస్తారు. వీటికోసం అభ్యసన ప్రక్రియ, అభ్యసన ఉపగమాలు, అభ్యసన క్షేత్రాలు, రంగాలను గురించి ఈ కోర్సులో వివరంగా చర్చించబడింది. అభ్యసనాన్ని, సర్దుబాటును సులభం చేసే వ్యూహాలను, విద్యార్థులలో ఆరోగ్యకరమైన మూర్తిమత్వాన్ని వికసింపచేసే వ్యూహాలను ఈ పాఠ్యాంశంలో ప్రస్తావించారు. మొత్తం మీద ఈ పాఠ్యాంశంలో 4 ఖండాలున్నాయి. ఇప్పుడు మనం మొదటి ఖండం

అభ్యాసకుని వికాసం, అవగాహనని గురించి చర్చించుకుందాం. ఈ ఖండం పెరుగుదల, వికాసాల భావన, వాటిల్లోని దశలు, సూత్రాలు వీటన్నింటిని గురించి చర్చిస్తుంది. ఈ ఖండంలో భౌతిక, సాంఘిక, భావోద్వేగ, నైతిక, సంజ్ఞానాత్మక భాషా వికాసాలను గురించి వివరంగా చర్చించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపేటువంటి అనేక కారకాలను కూడా ఈ కోర్సులో చర్చించడం జరిగింది. పెరుగుదల వికాసాలను సులభతరం చేయడంలో ఉపాధ్యాయుని పాత్రను ఈ పాఠ్యభాగంలో సమగ్రంగా వివరించారు. ఈ మొదటి ఖండంలోని భాగాలు నాలుగున్నాయి. మొదటి ఖండంలోని మొదటి భాగంలో ఏమున్నాయో ముందుగా ప్రస్తావిద్దాం. మొదటి భాగంలో పెరుగుదల, వికాసం, వాటి భావన, సూత్రాలు, వీటి అధ్యయనం, ఆవశ్యకత ఇవన్నీ వివరింపబడ్డాయి. అలాగే వికాసంలోని దశలు అంటే శైశవ దశ మొదలుకొని వృద్ధాప్యం వరకు జీవితంలోని వివిధ దశలు సవివరంగా ప్రస్తావించబడ్డాయి. వికాసంలో సూత్రాలు అంటే నిరంతరత, క్రమానుగత్వం వంటివి కూడా ఈ పాఠంలో వివరింపబడ్డాయి. పెరుగుదల, వికాసాలు పెంపొందింపచేయడంలో ఉపాధ్యాయుని పాత్ర ఈ భాగంలో సవివరంగా చర్చించబడింది. ఇక మొదటి ఖండంలోని రెండవ భాగం గురించి మాట్లాడుకుందాం. ఈ భాగంలో భౌతిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలని గురించి మీరు తెలుసుకుంటారు. ఇందులో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థుల్లో భౌతిక వికాసాన్ని గురించి, సాంఘిక ఉద్వేగ వికాసాన్ని గురించి, నైతిక వికాసాన్ని గురించి సవివరంగా తెలుసుకుంటారు. పిల్లల వికాసాన్ని పెంపొందింపచేయడంలో ఉపాధ్యాయుల పాత్రని గురించి కూడా వివరంగా తెలుసుకుంటారు. మొదటి ఖండంలో ఇంకా రెండు భాగాలున్నాయనుకున్నాం కదా. మనం ఇప్పటిదాకా మొదటి ఖండంలో మొదటి రెండు భాగాలను గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడవ భాగం గురించి మాట్లాడుకుందాం. ఈ మూడవ భాగంలో సంజ్ఞానాత్మక వికాసం, భాషా వికాసాలను గురించి తెలియజేయబడింది. ఇందులో సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి? పియాజే అనే గొప్ప శాస్త్రవేత్త సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎలా వివరించాడు? ఆ భావన ఏంటి? సంబంధిత మానసిక ప్రక్రియలేంటి? దశలేంటి? అధ్యయన పద్ధతులు సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడే కారకాలు వీటన్నింటి గురించి తెలుసుకుంటాం. అలాగే విభిన్న ఆలోచన, సృజనాత్మకత గల పిల్లలను గుర్తించడం ఎలా, ఇలాంటివన్నీ కూడా ఈ పాఠ్యభాగంలోని తెలుసుకుంటాం. భాషా వికాసం, భాష స్వభావం, లక్షణాలు, వ్యక్తుల మధ్య సమాచారం ఎలా ప్రవహిస్తుంది అంటే సమాచార వహనం, భాషా వికాసం, వీటికి సంబంధించిన సమస్యలు, ఉపాధ్యాయులకు అనువర్తనాలు ఇవన్నీ కూడా ఈ మూడవ భాగంలో మనం తెలుసుకుంటాం. ఇక మొదటి ఖండంలోని నాలుగవ భాగంలో మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలను గురించి వివరంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ భాగంలో మూర్తిమత్వ భావన, స్వభావం వీటిని గురించి తెలుసుకుంటాం. అలాగే మూర్తిమత్వ ఉపగమాలు అంటే జీవభౌతిక, జీవసాంఘిక, మనోవిశ్లేషణ, సాంఘిక అభ్యసన, మానవీయ, ఆధ్యాత్మిక ఉపగమాలను గురించిన వివరణ ఉంది. మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే అనువంశికత, పరిసరాలు వంటి కారకాలేవైతే ఉంటాయో వాటి తాలూకు విశ్లేషణ కూడా ఈ భాగంలో కనిపిస్తుంది. ఇక మూర్తిమత్వంపై బహుళ మాధ్యమాల ప్రభావం, అలాగే కౌమార్యంలోని విద్యార్థుల మూర్తిమత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ భాగంలో వివరించడం, చర్చించడం కూడా జరిగింది. మనం ఇంతవరకు మొదటి ఖండం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవ ఖండాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రతి అభ్యాసకుణ్ణి ఒక అపురూప

రూపమైన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అర్థం చేసుకోవాలని ఈ భాగం చెప్తుంది. అభ్యాసకుణ్ణి ఒక ప్రత్యేక వ్యక్తిగా అవగాహన చేసుకోవడాన్ని గురించిన పాఠం ఖండం 2. ఈ ఖండంలో 4 భాగాలున్నాయి. మొదటి ఖండంలోని 4 భాగాలకు ఈ ఖండం కొనసాగింపు. పెరుగుదల, అభివృద్ధి, వికాసం వాటి గురించినటువంటి భావనలు, సూత్రాలు ఇంతకుముందే మొదటి ఖండంలో మీకు పరిచయమయ్యాయి. అలాగే శారీరక, సాంఘిక, భావోద్వేగ, నైతిక, జ్ఞానాత్మక భాషాభివృద్ధులు, వ్యక్తి అభివృద్ధిపై ప్రభావం చూపే రకరకాల అంశాలను కూడా మొదటి ఖండం చర్చిస్తుందని మనం చెప్పుకున్నాం. ఈ ఖండంలో అభ్యాసకులందరూ ఒకే రకంగా ఉండరు, ఎవరికి వారే ప్రత్యేకంగా ఉంటారని మనం తెలుసుకుంటాం. వాళ్లల్లో మానసిక సామర్థ్యాలు, ఆసక్తులు, వైఖరులు, విలువలు ఇలా అనేక అంశాల్లో తేడాలుంటాయి. స్త్రీ, పురుష, పేద, ధనిక, ఒక కులం, మరో కులం ఇలాంటి అనేక అంశాల్లో కూడా వాళ్లలో తేడాలుంటాయి. వ్యక్తుల తేడాలు

0: ఎన్నో వైవిధ్యాలు అంటే తేడాలుంటాయి. ప్రజ్ఞ సాధారణ జ్ఞాన ప్రక్రియ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. సహజ సామర్థ్యంలో కొన్ని సామర్థ్యాలుంటాయి. అవి జన్మతః లభించినవి కావచ్చు, సంపాదించినవి కూడా కావచ్చు. సహజ సామర్థ్యం ఒక మనిషిలోని అభ్యాసన సంసిద్ధతను తెలుపుతుంది. సమస్యా పరిష్కారానికి నూతనంగా కొనుగొన్న పరిష్కార ప్రత్యామ్నాయ కొత్త మార్గాలే సృజనాత్మకతలు. సృజనాత్మకతలో తేడాలుండడానికి కారణాలుగా వైవిధ్యమైన ఆలోచనా సామర్థ్యాలు, ప్రజ్ఞ, జ్ఞానం, ప్రేరణ వీటన్నిటినీ చెప్పుకోవచ్చు. విద్యార్థులు వారు అర్జించిన శక్తుల్నే మనం విద్యార్జనగా చెప్పవచ్చు. ఇది ఉపాధ్యాయుడికి వృత్తి నైపుణ్యాలనిస్తుంది. ఇక ఆరవ భాగంలో వైయక్తికమైన భేదాలు, భావావేశ రంగం, వీటిని గురించి వివరింపబడింది. భావావేశ రంగంలో ఉన్న ఆసక్తులు, వైఖరులు, విలువలు, సర్దుబాటు, ప్రేరణ వీటన్నిటిని గురించి ఈ ఆరో భాగంలో చర్చించబడింది. ఒక ఉపాధ్యాయునిగా విద్యార్థుల ఆసక్తులతో విద్యా ప్రణాళిక ఉద్దేశాలతో సమన్వయపరచడమే ఒక ఉపాధ్యాయుడి కర్తవ్యం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కల్పించి ఆత్మగౌరవం రూపొందించవచ్చు, అనుకూల భావనలు కలిగించవచ్చు. విద్యా ప్రక్రియలో ఒక సాధనంగానూ ఒక ఫలితంగానూ కూడా ప్రేరణ అనే విషయం పనిచేస్తుందని ఈ భాగం చదవడం ద్వారా మీరు గ్రహించగలుగుతారు. మనం ఇప్పటిదాకా రెండో ఖండంలో 5-6 భాగాలని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 7 భాగం గురించి చర్చించుకుందాం. ఈ 7 భాగంలో లింగపరమైన సమస్యల్ని గురించిన వివరణ ఉంటుంది. లైంగిక సమస్యల భావనలు, స్వభావం, ఫలితాలను గురించి ఈ భాగం వివరిస్తుంది. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడే, అపూర్వమైనవాడే. జీవితం యొక్క లక్షణాల్లో ఈ ప్రత్యేకత ఒక గొప్ప లక్షణం. ఒకే కుటుంబంలోని శిశువులు సైతం ఒకరి లక్షణాలతో మరొకరు ఉండరు. వాళ్లలో తేడాలుంటాయి. ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధిత లైంగిక సమస్యల్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయులకుంది. ఇవన్నీ కూడా ఈ పాఠంలో వివరంగా ప్రస్తావించబడ్డాయి, చర్చించబడ్డాయి. ఇక 8 భాగంలో వైయక్తికమైన భేదాలు, వాటి కారకాలను గురించి చర్చించబడింది. వ్యక్తుల్లో తేడాలను, వాటికి గల కారణాలను ఈ భాగంలో చర్చించారు. ఈ భాగంలోనే పరిసరాలు, వంశ పారంపర్యత వీటన్నిటి గురించి కూడా చర్చించబడింది. పరిసరాలు, వంశ పారంపర్యాల స్వభావం, జెనెటిక్స్ గురించి, వంశపారంపర్యం పరిసరాలు గురించినటువంటి అనేక తప్పుడు అభిప్రాయాల్ని గురించి ఈ పాఠంలో చర్చించబడింది. నిజానికి వ్యక్తుల మధ్య వైవిధ్యాలకు ప్రధాన కారణం పరిసరాలు, వంశపారంపర్యాలు మధ్య జరిగే ప్రతిచర్యే. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి పరిసరాలు, వంశపారంపర్యత రెండూ పనిచేస్తాయి. విద్యార్థి తన శక్తులను అభివృద్ధి చేసుకోవడానికి అనుకూలమైన విద్యా వాతావరణాన్ని ఉపాధ్యాయుడు, తరగతిలోని విద్యార్థులకు ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్పకుండా అందించగలడు.
1: ఇంతవరకు మీరు మనోవిజ్ఞాన శాస్త్రం నుండి అభ్యసనం, అభ్యసనాల మనోవిజ్ఞాన శాస్త్రం అనే పాఠం విన్నారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, గోలీమార్ సినిమా నుండి.

0: ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వివిధ పంటల అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మన పొలంలో ఉన్నటువంటి పంటల అనంతరము ఏ విధంగా దుక్కిలో మనం దున్నుకొని దానిని ఈ యొక్క భూమిని సారవంతం చేసుకోవాలి అన్న వివరాలు, మెలకువలు మన రైతు సోదరులకు అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయా, చిక్కుడు, వేరుశెనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులను గమనించిన రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి అని కూడా మనకు సూచిస్తున్నారు. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోమంటున్నారు. పంటల్లో గింజలు, అవశేషాలు ఉత్పన్నమవుతాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర ఆదాయం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్లు, గొర్రెల పెంపకం నుంచి అనుబంధ వ్యాపకాలు, సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులలో విలువ జోడించి మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏది వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను మనకు ఈ విధంగా సద్వినియోగపరచుకోమని ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి పంట అవశేషాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 15.49 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 44.92 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంటను మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 9 లక్షల టన్నుల వరి పొట్టు, 4.5 లక్షల టన్నుల తవుడు, 31 లక్షల టన్నుల బియ్యము వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్లు, కొవ్వులు, ముడిపీచు, మాంసకృతులు, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10-23% నాణ్యమైన వంట నూనెను తీసుకోవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. కనుక తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువుల, గొర్రెల, కోళ్ల దానాగా వినియోగించుకోవచ్చు. వరి ఊక సిలికా, లిగ్నిన్ కలిగిన గట్టి పదార్థము. మండించడం ద్వారా వచ్చిన ఉష్ణముతో ధాన్యము ఆరబెట్టవచ్చు. ఇటుక బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడతారు. ఊక బిల్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్లో శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా వాడతారు. విద్యుచ్చక్తిని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంటు

ఆరబెట్టవచ్చు. ఇటుక బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడతారు. ఊక బిల్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్లో శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా వాడతారు. విద్యుచ్ఛక్తిని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంటు ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వరిగడ్డిని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే విలువాధారిత పదార్థాలను తయారు చేసి లాభాలు పొందవచ్చో ఈ విధంగా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. హెక్టార్కు 6 నుండి 7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరిగడ్డిని తగలబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగలబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. పొలములో కలియ దున్నితే నేల సారం పెరుగుతుంది అంటున్నారు. నేలలో కలియ దున్నినప్పుడు కర్బన నత్రజని నిష్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన దానికన్నా నత్రజనికి 25% అధిక నత్రజనిని వాడవలెను. ఈ క్రియ వల్ల దీర్ఘకాలంలో నేలలో సేంద్రియ కర్బనం 14 నుండి 27% పెరుగుతుంది. జింకు, కాపరు, ఇనుము, మ్యాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలములో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకము, పశువుల పాకలో పాన్పుగా వాడటం ద్వారా పశువులకు ఆరోగ్యము, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని ఈ వరిగడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వరిని, వరిగడ్డి గురించి మనకు శాస్త్రవేత్తలు అందజేశారు వివరాలు. ఇక మొక్కజొన్న అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఆ వివరాలు అందిస్తున్నారు మనకు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న కోత తర్వాత కాండము, ఆకులు, గింజలు, వలిచిన కంకి మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. గుజ్జు చేసి కాగితం తయారు చేయొచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సాంద్రీకృత దానతో 75% 25% కలిపి ఎండు టీఎంఆర్ దానను తయారు చేయవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్, కృత్రిమ తోళ్ల తయారీలో పూరకంగా వాడతారు. పనికిరాని ఈ మొక్కజొన్న చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా, వానపాములకు ఎరువుగా వాడుకోవచ్చు. ఈ మొక్కజొన్న గడ్డి పంట పూత దశలో పెట్టకొచ్చి ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా కూడా మార్చుకొని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ముల్లో సైలేజ్ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృధా కాకుండా సమర్థవంతంగా పశువులను మేపుకోవచ్చు. తర్వాత ఈ ప్రతి పంట యొక్క అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డు పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. ప్రతి కట్టెలో 68% సెల్యులోజు, 26% లిగ్నిన్, 7% బూడిద ఉంటుంది. ఒక 1000 టన్నుల ప్రతి కట్టెతో 100 kV సామర్థ్యపు 5 విద్యుత్ కేంద్రాలను 1 సంవత్సరం నిర్వహించుటకు సరిపోతుంది. ప్రతి కట్టెను ఇటీవల అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోస్రెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. 1 ఎకరం ప్రతి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందించబడుతుంది. ప్రతి పంట నేలలో కలియ దున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. ఇక కంది పంట అవశేషాల గురించి శాస్త్రజ్ఞులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా లబ్ధి చెందాలి ఈ అవశేషాలతో, తర్వాత భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. కంది కట్టే ఆకులు, కందికాయ పొట్టు, చున్నీ మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టార్కు 6

0: నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కందికట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, పంట చెరకు, ఇతర అల్లికలకు విరివిగా వాడతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. చైనా, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో, బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో గుజ్జు నుండి లక్క తయారు చేస్తారు. ఆకులను ఆల్ఫా ఆల్ఫా పసుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోలదానలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడతారు. కాయల పొట్టులో మాంసకృతులు, పీచు పదార్థం ఉండి నెమరు వేయు జంతువులకు మంచి పోషకాల దాన అవుతుంది. కంది చున్నిలో 25 నుండి 35% కంది నూక ఉండటం వలన మంచి సాంద్రత దానగా ప్రోటీన్ సరఫరా వస్తుంది. పక్వ దశలో రాలిన ఆకులు నేలకు 1 హెక్టార్కు 40 కిలోల నత్రజనిని సమకూరుస్తాయి. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు రైతులతో అనుసంధానమైన ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరించి పశువులను, కోళ్లను పెంచి పంటల అవశేషాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత కాన రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని, ఈ విధంగా మనకు పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి మేలైనటువంటి లాభాలు మనం పొందగలవచ్చు అని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేశారు. రైతు సోదరులందరూ వారి పొలంలో పంటల నుండి వచ్చే అవశేషాలను చక్కగా సద్వినియోగం చేసుకుని భూసారాన్ని, వాతావరణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలరని, కాలుష్య నివారణను భూమి సారవంతంగా చేసుకోగలరని ఆశిద్దాం.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: 3 కాలేజీలలో
4: డోంట్ వరీ,
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్?
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
7: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ?
5: అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: ఆకాశవాణి. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, ఉగాది సినిమా నుండి.

0: సినీగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
2: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
1: ब्रिक्स कूटमी తన 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉందని పేర్కొంటూ ప్రపంచం

ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్యదేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్ధతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కచ్,
తెలంగాణ

దర్బా, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక

0: గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది ఆకాశవాణి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారం.
1: ఇల్లు వాకిలి.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో తల్లిపాలకు సమతుల ఆహారం గురించి రాజనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ అస్రామ్ గోపాల్.
1: శ్రోతలకు, గ్రామీణ ప్రాంత మహిళలకు, రైతులకు స్వాగతం. ఈరోజు తల్లి పిల్లలకు సమతుల ఆహారాన్ని అందించడంలో శ్రద్ధ వహించడం తగ్గిపోతుంది. ఇటువంటి సందర్భంలో తల్లి పిల్లలకు చక్కటి సమతుల ఆహారం మనం అందిస్తూ, చక్కటి బిడ్డలను మనం పోషిస్తూ, మన యొక్క దేశంలో మనము చక్కటి పౌరులను అందించాలంటే చక్కటి ఆహారం అంటే సమతుల ఆహారం తల్లి పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో మరిన్ని వివరాలు మనం తెలుసుకునేందుకు ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి మనం ఇల్లెందుల జ్యోత్స్నా గారిని పిలిపించాము. వీరు రాజేంద్ర నగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరు అన్ని వివరాలు తెలియజేస్తారు. ఆకలింపు చేసుకుని అందరం ఫాలో అవుదాం. మరి ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి జ్యోత్స్నా గారు. ముందుగా తెలియచేయండి, తల్లి పిల్లలకు సమతుల ఆహారం అంటే ఏంటి? ఈ తల్లి పిల్లలకు ఈ సమతుల ఆహారాన్ని అందించాల్సినటువంటి అవసరము ఏంటి? ఆ వివరాలు ముందుగా తెలియచేయండి.
2: నమస్కారం అండి. సమతుల ఆహారం అంటే ఏంటి అంటే, ముఖ్యంగా మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం రోజువారీ ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలాగా చూసుకోవడాన్ని, మనం పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడాన్ని సమతుల ఆహారం అంటారు. ఇందులో ముఖ్యంగా మన శరీరానికి శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్లు, అలాగే మన మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పీచు పదార్థం, అలాగే నీరు. ఇవి సమభాగాలలో అంటే ఎంతైతే మన శరీరానికి తీసుకుంటే మన శరీరం అనేటువంటిది ఎలాంటి లోపపోషణ లేకుండా శరీర జీవక్రియను చేయడానికి ఉపయోగపడుతుందో దాన్ని మనం సమతుల ఆహారం అని అంటాం.
1: చాలా చక్కగా మీరు వివరించారు. అయితే ఈ తల్లి పిల్లల పోషణ ఎందుకు అవసరం అంటారు? ముఖ్యంగా మన స్త్రీలకు, గ్రామీణ ప్రాంతపు మహిళలకు తెలియజేయండి.
2: తల్లి పిల్లల పోషణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు అనంటే, ఒక తల్లి నుంచి రేపటి సమాజానికి కావలసినటువంటి బిడ్డలు అనేటువంటి వాళ్ళు మనకి వస్తున్నారు. సో ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే తల్లి ఆరోగ్యకరమైనటువంటి శిశువులకు జన్మనివ్వగలుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశంతో ఏంటంటే, తల్లి అనేటువంటి వాళ్ళు సరైనటువంటి సమతుల ఆహారాన్ని తీసుకోవడం అంటే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రక్తహీనత అనేటువంటిది చాలా ఎక్కువ సమస్య అనేటువంటిది ఉంటుంది. ఈ రక్తహీనత అనేటువంటిది రాకుండా చూసుకోవాలి. ఎందుకు అనంటే, మొదటి 3 మాసాలు ఎప్పుడైతే గర్భస్థ శిశువు ఉంటుందో ఆ మొదటి 3 మాసాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమయం. సో అలాంటి సమయంలో ఏంటి అనంటే, గర్భధారణకి ముందుగా కానీ గర్భధారణ సమయంలో కానీ రక్తహీనత అనేటువంటిది ఉండకూడదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, పాలిచ్చే తల్లులు అనేటువంటి వాళ్ళు సరైనటువంటి పోషకాహారాన్ని తీసుకుంటే బిడ్డలకి సరిపడినంత పాలు అనేటువంటిది వాళ్ళు ఇవ్వగలుగుతారు. దాని ద్వారా ఏంటి అనంటే, పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అలాగే తల్లి కూడా ఏదైతే బాలింత సమయం ఉంటుందో దాని నుంచి త్వరగా తన శక్తి అనేటువంటిది పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని సమతుల ఆహారం అనేటువంటిది చాలా అవసరం.
1: ముందుగా మీరు తెలియజేసినట్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థాలు ఇవన్నీ ఉంటేనే సమతుల ఆహారం అని వివరించారు. మరి ఈ సమతుల ఆహారంలో వివరించిన విధంగా ఇవి ఏ విధంగా తల్లి పిల్లలకు శక్తినిస్తుంది, కాస్త వివరంగా తెలియజేయండి.
2: అలాగే అండి, ముఖ్యంగా మనం మొదటగా చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఆహారాన్ని

0: తీసుకుంటామో ఆ ఆహారం అనేటువంటిది కొంత శరీర అవసరాలకు కావలసినటువంటి శక్తి అనేటువంటిది కావాలి. ఆ శక్తి అనేటువంటిది మనం ఒక ఆహార పదార్థం నుంచి కాకుండా మూడు రకాల ఆహార పదార్థాల నుంచి మనం తీసుకునేలాగా ముఖ్యంగా తీసుకుంటాం. దాంట్లో కార్బోహైడ్రేట్లు అంటే మనకి శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, రెండవది ప్రోటీన్లు, వాటిని మాంసకృత్తులు అని అంటారు, అట్లాగే క్రొవ్వులు. సో దీంట్లోపల ఏంటంటే మనకు శక్తి అనేటువంటిది మూడిట్లలో నుంచి సమభాగాలుగా వస్తేనే మనకి కండ పుష్టి పెరుగుతుంది, అలాగే శరీరానికి కావలసినటువంటి శక్తి అందుతుంది. దీంట్లో దేని దేంట్లో ఏమేమి వస్తాయి అనేటువంటిది నేను మీకు కొంచెం విపులంగా వివరిస్తాను. దీంట్లోపల కార్బోహైడ్రేట్లు అనగానే ఇవి ముఖ్యంగా మనకి శక్తినివ్వడానికి ఉపయోగపడతాయి. ఇవి ఏంటివి ఏంటివి దీంట్లోపల వస్తాయంటే అన్నం, మనం రోజువారీ తినేటువంటి అన్నము, గోధుమలు, రాగి, జొన్న, సజ్జ, ఓట్స్, బంగాళదుంపలు, ఇలాంటి వాటిలలో శక్తినిచ్చేటువంటి పోషకాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అట్లాగే తల్లి మరియు పిల్లలు రోజువారీ శక్తి కోసం ఏదో ఒక దాన్ని మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. రెండవది ప్రోటీన్లు, వీటిని మనం మాంసకృతులని కూడా అంటాము. ఇవి శరీర నిర్మాణానికి అవసరమవుతాయి. ఉదాహరణకి మనకి ఏదైనా గాయం తగులుతుంది, దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ కొత్త కణజాలాలు అనేటువంటి ఏర్పడి మళ్ళీ చర్మం దాని పూర్వ వైభవాన్ని సంతరించుకొని మనకి అక్కడ దెబ్బ తగిలినట్టుగా ఉండదు. ఒక 15-20 రోజులు పోయిన తర్వాత ఆ కణజాలం అంతా ఏర్పడాలి అని అంటే మనకి మాంసకృత్తులు అనేటువంటివి ఎక్కువగా అవసరం. ఈ మాంసకృత్తులు కూడా బిడ్డ ఎదుగుదలకు అలాగే పిల్లల కండరాల అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి. అది దేంట్లలో ఎక్కువగా ఉంటాయి అంటే పప్పులు, శనగలు, పెసర్లు, పాలు, పెరుగు, గుడ్లు, మాంసం, చేపలు, సోయాబీన్, ఇలాంటివన్నీ కూడా మనకి అధిక మాంసకృత్తులను కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలు. అట్లాగే క్రొవ్వులు చూసుకున్నట్లయితే ఇవి మంచి క్రొవ్వులు, చాలా రకాలుగా మన శరీరానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా అవి శక్తిని అందిస్తాయి. అట్లాగే ఏదైతే గర్భస్థ శిశువు కానీ లేకపోతే పిల్లలు బయటకు వచ్చినాక కానీ అవి మెదడు అభివృద్ధికి ఉపయోగపడతాయి. విటమిన్లు అనేటువంటివి మన శరీరానికి ఎక్కువగా రక్షణ ఇస్తాయి. దీంట్లో ఎక్కువగా దేంట్లో ఉంటాయి అనంటే మనకి పండ్లల్లో, కూరగాయలలో విటమిన్లు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ విటమిన్లలో విటమిన్ ఏ అది మనకు కళ్ళకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ సి అనేటువంటిది రోగ నిరోధక శక్తికి ఎక్కువగా పెంపొందిస్తుంది. అట్లాగే విటమిన్ డి ఎముకలకు, అలాగే బి కాంప్లెక్స్ అనేటువంటి విటమిన్లు శక్తి ఉత్పాదనకు అవసరంగా ఉంటాయి.
1: తర్వాత
0: ఖనిజ లవణాలు, మనము ముఖ్యంగా మనకి అందరికీ తెలిసింది ఏంటి అనంటే ఐరన్. కానీ ఇప్పుడు దాంతో పాటుగా మనకి కాల్షియం, అయోడిన్, జింక్, ఫాస్ఫరస్,

0: ముఖ్యంగా గర్భిణీలు అనగానే గర్భిణీ స్త్రీల కంటే ముందుగా ఎవరైతే తల్లి కావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, లేకపోతే అలాంటి వయసులో ఉన్నారో, అప్పటి నుంచే శరీరానికి కావలసిన పోషకాలు అన్నిటినీ కూడా మనం అందించాలి. ఎందుకు అనంటే, ఎప్పుడైతే ఒక తల్లి గర్భధారణ చేస్తుందో ఆ సమయంలో ఏవైతే పోషకాలు తల్లి లోపల ఉంటాయో వాటన్నిటినీ కూడా బిడ్డకి వెళ్ళిపోతాయి. దానివల్ల తల్లికి లోపపోషణ అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది. అది ఏర్పడకుండా ఉండాలి అనంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో చాలా జాగ్రత్త అనేటువంటిది వహించాలి. సో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి అనంటే, పాలు, పెరుగు, మజ్జిగ, ఇవన్నిటి నుంచి మనకు కావలసినటువంటి మాంసకృతులు, అట్లాగే ఖనిజ లవణాలు అనేటువంటివి వస్తాయి. అట్లాగే పప్పులు, తర్వాత గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, పచ్చి కూరగాయలు సలాడ్స్ రూపంలో, అట్లాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్, అవన్నీ కూడా తక్షణ శక్తిని అనేటువంటివి ఇస్తాయి. దీంతో పాటు ఇనుము, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అనేటువంటి పుష్కలంగా ఉన్నటువంటి పండ్లు, సీజన్కి తగినటువంటి పళ్ళు, అలాగే ఆకుకూరలు ప్రతిరోజు భాగంగా మనం చేసుకోవాలి. దీంతో పాటు మనం ఏంటి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అనంటే, ఎక్కువ ఏవైతే శరీరానికి హాని చేసేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలు కొంచెం తగ్గించాలి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే జంక్ ఫుడ్, మనకి బయట దొరికేటువంటి ఆహార పదార్థాలు, అట్లాగే బాగా మసాలా ఉన్నటువంటి ఆహారం, ఎక్కువ నూనెతో చేసినటువంటి ఆహార పదార్థాలు, నిల్వ చేసినటువంటి ఆహారం, ఎక్కువ సార్లు టీ కానీ కాఫీ కానీ తీసుకోవడం. దీంతో పాటు గర్భిణీలు భోజనం అనేటువంటిది మానేయడం కానీ, లేకపోతే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అనేటువంటిది మనం కొంచెం జాగ్రత్త పాటించాల్సినటువంటి విషయం. చిన్న చిన్నగా ఎక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి.
1: మీరు ఇంతవరకు గర్భిణీ తల్లికి ఆహార సూచనలు తెలియజేశారు, మరి పాలిచ్చే తల్లికి ఎటువంటి ఆహార సూచనలు ఉన్నాయి, మన వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి, వివరంగా తెలియజేయండి.
0: పాలిచ్చే తల్లులు కూడా సరైనటువంటి పోషకాన్ని తీసుకుంటేనే ఆ బిడ్డకి సరిపడేటువంటి పాలను తల్లి ఉత్పత్తి చేయగలుగుతుంది. సో దాంట్లో ఎక్కువగా ఏంటి అనంటే, సాధారణ తల్లికి పోలిస్తే వీళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, ఎక్కువ నీరు, ఎక్కువ మాంసకృతులు అనేటువంటివి తీసుకోవాలి. ఎందుకంటే ఆమె శరీరం అనేటువంటిది పాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక సాధారణ బాలింతలు ఒక రోజుకి 650 ml నుంచి 1050 ml వరకు పాల ఉత్పాదన అనేటువంటిది చేస్తారు. అది కనబడదు కాబట్టి మనకి అంత అనేటువంటిది తెలియదు. కాబట్టి వాళ్ళ అవసరానికి మేరకు నీరు, జ్యూసెస్ రూపంలో కానీ, లేకపోతే ఇంకెక్కువ మజ్జిగ రూపంలో కానీ, కొబ్బరి నీళ్ళ రూపంలో కానీ, నిమ్మరసం రూపంలో కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
1: తర్వాత ఈ ప్రసవించిన తర్వాత ఈ చంటి పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని మనం అందించాలి, ఎందుకంటే చాలా పసి వయస్సులో చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనకు చిన్న చిన్నపాటి ఈ యొక్క వ్యాధులు, రక్తహీనత కానీ, ఎదుగుదల లోపం కానీ ఇటువంటివి కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఈ 1 నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని మనం అందించాలి, కాస్త వివరంగా తెలియచేయండి.
0: అలాగే అండి, ముఖ్యంగా పిల్లల వయస్సు అనేటువంటిది మనం 6 నెలలలోపు తల్లిపాలు అనేటువంటిది ఎక్కువగా ఇస్తాము. 6 నెలల తర్వాత వాళ్ళకి చిన్న చిన్నగా కిచిడి కానీ, పండ్ల ముద్దలు కానీ, కూరగాయలు కానీ ఉడికించినవి, గంజి, పెరుగు, ఉడికించిన పప్పు అలాంటివి ఇస్తాము తల్లిపాలతో పాటు అనుబంధంగా. 1 నుంచి 5 సంవత్సరాలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు పిల్లల్లో ఎదుగుదల అనేటువంటిది చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకొంచెం పోషకాహార జాగ్రత్త అనేటువంటిది మనం తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా అన్నం, అంటే ప్రతిరోజు అన్నం కానీ, గోధుమలు కానీ, ఏదైనా శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, అట్లాగే పప్పు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు, శనగలు, అలాగే సీజన్ లో దొరికేటువంటి మిగతా ఆహార పదార్థాలు అనేటువంటివి ఇవ్వాలి.
1: తర్వాత ఈ చిన్న వయసులోనే చక్కటి అలవాట్లు నేర్పించాలంటారు, మరి చిన్నపిల్లలకి ఎటువంటి ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి, నేర్పించాలి, కాస్త ఆ వివరాలు కూడా చెప్పండి.
0: అవునండి, ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఏంటంటే మన కుటుంబంలో ఏదైతే అలవాట్లు ఉంటాయో అవే పిల్లలకి అలవాట్లుగా మారిపోతూ ఉంటాయి. సో అలాంటి విషయాలలో మనం ఆహారపు అలవాట్లు అనేటువంటివి చాలా జాగ్రత్తగా మంచిగా ఉండేటువంటి ఆహారపు అలవాట్లని నేర్పించాలి. దాంట్లో మొదటగా సమయానికి భోజనం చేయడం, అంటే ప్రతిరోజు ఒకటే సమయానికి 3 పూటలు ఎప్పుడైతే మనం మెయిన్ మీల్ అంటామో అది ఒకటే టైంను చేసేలాగా ఉండాలి. అట్లాగే అల్పాహారం అనేటువంటిది ఎప్పుడు

0: కూడా మానకూడదు. ఉదయాన్నే మనం చేసేటువంటి అల్పాహారం ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల మెదడు పిల్లల్లో చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే మధ్య మధ్యలో ఆరోగ్యకరమైనటువంటి స్నాక్స్, చిరుతిళ్ళు అనేటువంటివి ఇవ్వాలి. బయట తినేటువంటి ఆహార పదార్థాలు తగ్గించాలి. తీపి పదార్థాలు మితంగా ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు రోజు ఉండేలాగా చూసుకోవాలి. అట్లాగే శరీరానికి సరిపడినంత నీరు తాగడం అనేటువంటిది కూడా అలవాటు చేయాలి. చిన్నపిల్లలకి ఏదైతే చిన్నతనంలో మనం మంచి అలవాట్లు నేర్పిస్తామో అదే జీవితాంతం కొనసాగుతుంది.
1: తర్వాత తల్లి పిల్లల సాధారణ పోషక లోపాల వలన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా అంటుంటారు డాక్టర్లు. మనం వింటుంటాము, రేడియోలో పేపర్లో చూస్తుంటాము. ఇటువంటి సందర్భంలో మన రైతులకు, శ్రోతలకు, మహిళలకు ఈ యొక్క సందర్భంలో పోషక లోపాల గురించి తెలియచేయండి.
0: మీరు చెప్పింది నిజమే అండి. ఎందుకనంటే చాలా రకాల పోషకాహారాలు ఎప్పుడైతే మనం కొన్ని రోజుల పాటు మన శరీరానికి అందదో అప్పుడు పోషక లోపం అనేటువంటిది కనిపిస్తుంది. అవి ఎలాగా? కొన్ని కొన్ని లక్షణాల రూపంలో కనిపిస్తాయి. దాంట్లో మొదటగా రక్తహీనత. ఈ రక్తహీనత అనేటువంటిది ఐరన్ లోపం వల్ల మనకు వస్తుంది. దీంట్లో ఎలాంటి లక్షణాలు వస్తాయి అని అంటే అలసట, బలహీనత, ముఖం అనేటువంటిది ఎప్పుడు పేలిపోయినట్టుగా కనిపించడం, ఎనర్జీ అంటే శక్తి అనేటువంటిది సరిగా ఉండకపోవడం, ఎప్పుడు నీరసంగా కనపడడం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఎదుగుదల లోపాలు. ఎదుగుదల లోపాలు అనంటే తగినంత ఆహారం అనేటువంటిది పిల్లలకి సరిపడినంత లేకపోతే ఉండాల్సినటువంటి వయసుకి ఆ పర్టికులర్ వయసు లోపల ఎంత ఎత్తు ఉండాలి లేదంటే ఎంత బరువు ఉండాలి అనేటువంటిది సరిసమంగా ఉండకపోవడం. విటమిన్ లోపాలు. ఈ విటమిన్ లోపాలు అనగానే ముఖ్యంగా మనకి విటమిన్ ఏ లోపం, దీనివల్ల కంటి సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే విటమిన్ డి లోపం వల్ల ఎముకల బలహీనత, విటమిన్ సి లోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది తగ్గి ప్రతిసారి పిల్లలు జబ్బు పడడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ప్రోటీన్ అంటే మాంసకృతుల లోపం, దీనివల్ల కండరాలు బలహీనపడడం లేదంటే పిల్లలలో ఎదుగుదల అనేటువంటిది మందగించడం జరుగుతుంది.
1: సాధారణంగా కొన్ని అపోహలు ఉంటాయి మామూలుగా ఆహారం విషయంలో, ఇవి కాస్ట్ ఎక్కువ, ఇవి రేటుగా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి రకరకాలుగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కొనకుండా ఇట్లా ఉంటారు. మరి వారి యొక్క అందుబాటులో ఉన్నటువంటి పదార్థాలు తీసుకొని ఏ ఏ పదార్థాల ద్వారా ఈ సమతుల ఆహారాన్ని మనం పిల్లలకు అందించవచ్చు, గర్భిణీ స్త్రీలకు అందించవచ్చు, ఈ వివరాలు ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు తెలియచేయండి.
0: సమతుల ఆహారం అనగానే మనకి ఖరీదైనది అనేటువంటిది అపోహ మనం ఫస్ట్ మానుకోవాలండి. ఎందుకనంటే మన స్థానికంగా ఏదైతే ఏ సీజన్ లో దొరికేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలతో మనం ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. దాంట్లోపల ఉదాహరణకు మనం ఏంటి అనంటే ఎక్కువ రాగి, జొన్నలు లేకపోతే సజ్జలు ఇట్లాంటి పండించేటువంటి అలవాటు ఉంటే వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం, అట్లాగే ఆకుకూరలను పెరట్లో పెంచుకోవడం, బచ్చలి కూర, గోంగూర ఇలాంటివి లేకపోతే తోటకూర ఇలాంటివి ఏదైతే చిన్న పెరటి ఉంటుందో ఆ పెరట్లో పెంచుకోవడం, అట్లాగే సీజనల్ గా జామకాయలు, బొప్పాయి, తర్వాత నిమ్మ ఇలాంటి చెట్లను కూడా పెంచుకుంటే దాంట్లో సీజనల్ గా వచ్చేటువంటి ఆకుకూరలు అనేటువంటి పండ్లు అనేటువంటివి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే పెరటి తోటలు అనేటువంటివి ముఖ్యంగా ఎక్కువగా పెంచుకోవడానికి మనం అవసరం అనేటువంటిది చూపించాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ సీజన్లో ఏవైతే మనకు ఎక్కువగా పండుతాయో ఆ పండేటువంటి ఆహార పదార్థాలతో మనం సమతుల ఆహారం అనేటువంటిది చేసుకోవచ్చు.
1: చాలా చక్కటి వివరాలు. తల్లి పిల్లలకు సమతుల ఆహారం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ ఏ పదార్థాలు తీసుకోవాలి, ఏ పదార్థాలు ఎప్పుడెప్పుడు తినాలి, పిల్లలకు ఏ విధంగా చక్కటి అలవాట్లు నేర్పించాలి, ఈ వివరాలన్నీ మా శ్రోతలకు అందజేశారు. ధన్యవాదాలు జ్యోత్స్న గారు.

0: ఫ్లేవర్ ఏం కాదు, అది గింత తీంగ అవసరం అంటే దాన్ని కడిగిస్తారు. ఇది మంచిగా వచ్చింది పాట,
1: మంచిగా ఉన్నాయన్న పదాలు, నీట్గా ఉన్నాయి. అసలు ఆ మూమెంట్ కూడా మంచిగా అనిపిస్తుంది.
2: సెకండ్
1: మధ్యలో చూసిన మధ్యలో కొంచెం హార్డ్ ఉన్నాయి వర్డ్స్, స్టార్టింగ్ కొంచెం రెండు సార్లు తీసుకున్నాను. ఇది సింగిల్ టేక్ లో తీసినాం ఇది.

మీరింతవరకు తల్లిపాలకు సమతుల ఆహారం గురించి రాజేంద్రనగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా గారితో పరిచయం కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి మేడం.
0: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నానురా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
6: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
7: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
8: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటరా బాయ్ వచ్చేది?
7: ఏందిరా ఈ హడావుడైంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
8: అరే దీనికేనారా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
7: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
8: ఏ మామా,
7: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
8: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ గా సవాల్ ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిని తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి కూలీ నంబర్ 1 సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన ఈ గీతం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
0: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
0: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
0: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
0: అవునరా, ఇప్పుడేంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
0: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చాయి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి

0: పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దార్శనికతకు, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని బ్రిక్స్ సమావేశం ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిక్స్ చట్టం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని సృష్టించేలా బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఆయన అన్నారు. ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు గుజరాత్లోని గాంధీనగర్లో వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ ఫోరంలో 65కు పైగా దేశాల నుండి 2000 మందికి పైగా వివిధ రంగాల భాగస్వాములు పాల్గొంటారని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లోని క్యాబ్ పికప్ ప్లాజాను వర్చువల్గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా ఇది మరొక ముందడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం రేపటి నుండి శుక్రవారం వరకు న్యూఢిల్లీలో కంబైన్డ్ ఆపరేషనల్ రివ్యూ అండ్ అవాల్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ 5 రోజుల కార్యక్రమం కొత్తగా తలెత్తుతున్న సవాళ్లపై లోతైన అవగాహన పెంపొందించి భవిష్యత్తులో వారి నాయకత్వ పాత్రల్లో సమతుల్యమైన, సునిశ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా పాల్గొనేవారికి వీలు కల్పిస్తుంది. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజి ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్టు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ కమిషనర్ విపి గౌతమ్ తెలిపారు. లక్కీ డ్రాలో ఎంపికైన 7340 మందిలో 6643 మంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాగా 5521 మంది అర్హులుగా నిర్ధారించబడ్డారని, మిగిలిన వారి పరిశీలన కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే గణేశుడి అనుగ్రహంతో తెలంగాణ శాంతి, ఐక్యత, ప్రగతితో వర్ధిల్లాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. రేపు వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ బడా గణేశుడు సిద్దమయ్యాడు. దాదాపు 70 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిగా ఈసారి వినాయకుడు దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు భక్తుల కోలాహలం మధ్య విగ్రహానికి తెరతీశారు. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ వైపు కదిలే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి.

0: ఆకాశవాణి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారితో ప్రత్యేక సంభాషణ వింటారు. సంభాషించేవారు ఎం శ్రీనివాస మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి, కోఆర్డినేటర్ డాక్టర్ భిక్షా కేతావత్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్.
1: అందరికీ నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. తెలంగాణలో పోలీస్ నియామకాల పర్వం మొదలైంది. సుమారు 7437 పోస్టుల భర్తీకి పారదర్శకతకు పెద్దపెట వేస్తూ సాంకేతిక సహాయంతో తెలంగాణ రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ముందుకు వెళ్తుంది. ఈ ప్రతిష్టాత్మక మండలికి సారథ్యం వహిస్తున్న శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్, 1995 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ గా, చైర్మన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలిగా మరియు ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆర్బీబీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీగా బాధ్యత నిర్వహిస్తున్న ఆయన దక్షత కలిగిన అధికారి. 3 దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో విశేష సేవలు అందించిన శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా, ఇంటెలిజెన్స్ టెక్నికల్ సర్వీసెస్ వంటి కీలక విభాగాల్లో పనిచేసి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బిట్స్ ప్లానీలో గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీనివాసరావు గారు ఐఐఎం కోల్కతాలో ఎంబీఏ పూర్తి చేశారు. పోలీస్ నియామకాల్లో ఆధునికత, పారదర్శకత తీసుకురావడంలో ఆయన పాత్ర చిరస్మరణీయం. అటువంటి అనుభవజ్ఞులైన అధికారితో పోలీస్ నియామకాల్లో సాంకేతిక విప్లవం అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నమస్తే సార్.
2: నమస్కారం మహేష్ గారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి స్వాగతం. మీకు 1995 బ్యాచ్ ఐపీఎస్ గా మీ సుదీర్ఘ సర్వీసులో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 7437 పోస్టులు భర్తీ బాధ్యత మీపై ఉంది. ఈ నేపథ్యంలో హోంశాఖలో నియామకాల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, ఆధునిక సాంకేతికతో పారదర్శకంగా చేపడుతున్న మీకు అభినందనలండి.
2: ధన్యవాదాలండి.
1: అలాగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు మనతో ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఆయన చెప్పే విషయాలని మరిన్ని విషయాలను మనం విందాం. సార్, పెద్ద సంఖ్యలో పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియకు మీరు బాధ్యత చేపడుతున్నారు. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు ఈ నియామక ప్రక్రియ ప్రాధాన్యతను వివరించగలరండి.
2: 9 సంవత్సరాల నుంచి నేను ఈ బాధ్యతలని నిర్వహిస్తున్నాను. ఈ 9 సంవత్సరాల్లో దాదాపుగా 42,000 మందిని తెలంగాణ ప్రభుత్వంలో వివిధ ఉద్యోగాల కోసం నియామకాలు జరగటంలో నేను ఒక చైర్మన్ గా ఒక పాత్ర పోషించాను. అంటే నా చేతుల మీదుగా ఇప్పటికీ 42,000 మంది ఉద్యోగాలు తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వంలో. 7,400 అనేవి ఇప్పుడు ఈ 2026లో ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు మనం నియామకాలు చేపట్టడం జరిగింది. దీంట్లో సాధారణంగా రిక్రూట్మెంట్ బోర్డు అంటే నియామక మండలి అని కూడా అంటుంటాము, 4 శాఖల్లో చేస్తుందండి. పోలీస్ శాఖ సింహభాగం ఖాళీలు అక్కడే ఉంటాయి. ఎస్పీఎఫ్ అని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత జైళ్ల విభాగం, అట్లాగే ఫైర్ సర్వీసెస్, అగ్నిమాపక శాఖ, ఈ 4 శాఖల్లో కూడా ఈ ఖాళీలు ఉంటాయి. అయితే 2 స్థాయిలలో ఉంటాయి ఈ ఖాళీలు. ఒకటి ఎస్ఐ స్థాయిలో ఉంటాయి, ఒకటి పోలీస్ కానిస్టేబుల్ స్థాయిలో. ఈసారి ఉన్నటువంటి ఖాళీలలో దాదాపు 298, అంటే 4% ఖాళీలు ఎస్ఐ స్థాయికి చెందినవి, మిగతా 96% కూడా పీసీ స్థాయి. 4% ఏవైతే ఉన్నాయో అవి ఆఫీసర్స్ అంటుంటాం మనం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇక్కడైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అని, అట్లాగా డెప్యూటీ జైలర్ అని వివిధ డెసిగ్నేషన్స్ ఉంటాయి. వీటిలలో జీతాలు కూడా ఒక ఎస్ఐ స్థాయిలో ఇప్పుడు నియామకమైన వ్యక్తి అతని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఇమీడియట్ గా 7 లక్షల ఆదాయం పొందగలుగుతాడు. అట్లాగే ఒక కానిస్టేబుల్ స్థాయిలో ఉద్యోగం పొందిన వ్యక్తి 4 లాక్స్ సంవత్సరానికి పొందుతాడు. ఇది హెచ్ఆర్ఏ కాకుండా ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, వైద్య సదుపాయాలు గాని, ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి రాయితీలు గాని, ఇవన్నీ కూడా వాళ్ళు అర్హులవుతారు వాటికి. ఈసారి ప్రముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల వల్ల మహిళలకు ప్రత్యేకంగా ఈసారి అగ్నిమాపక శాఖలోను, తర్వాత ఎస్పీఎఫ్ లోను 33% 3వ వంతు ఖాళీలను ఈ 2 శాఖల్లో చేయటం అనేది ప్రప్రథమంగా జరుగుతుంది.
1: సార్, అట్లాగే శ్రీనివాసరావు, టెక్నాలజీ సాయంతో పారదర్శకత మీరు ప్రకటించినట్లు ఈసారి ఆధార్ అథెంటికేషన్ తో ముఖ గుర్తింపు తీసుకొస్తున్నారా? ఇది ఎందుకు అవసరమైంది? ఈ టెక్నాలజీ నకిలీ అభ్యర్థులను తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించగలుగుతుంది?
2: ఇది 3 అంచెల కార్యక్రమం అది. అంటే మొదట ఒక ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్, తర్వాత ఒక ఫిజికల్ టెస్ట్, దాని తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. ఈ 3 టెస్ట్ ఒకరే రాస్తున్నారా?

0: ఒకరి పేరు మీద, వాళ్లే ఉద్యోగానికి వస్తున్నారా, వాళ్లే చివరికి మెడికల్ టెస్ట్ చేసుకుని ఉద్యోగానికి వస్తున్నారా. ఇది పాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో 20 ఏళ్ల క్రితము కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీటిలలో. ఇటువంటి ఇబ్బందులన్నీ అధిగమించడానికి మనం ఏం చేసామంటే, తెలంగాణ ఏర్పడిన మొదటి నుంచి కూడా బయోమెట్రిక్ తీసుకోవటం మొదలుపెట్టాం. కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి. 15-16లో నాకు ముందు పనిచేసిన పూర్ణచంద్రరావు గారు ఇవన్నీ చేశారు. వారికి ఉన్న ఇబ్బందులన్నీ నేను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సమస్య లేకుండా 2018-22లలో 100% బయోమెట్రిక్ తీసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆధార్ UIDAI ఆధార్ కు ఉన్నటువంటి సౌకర్యాలు పెంచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఆఫ్లైన్ వెరిఫికేషన్ సీకింగ్ అంటే, ఎటువంటి నెట్ కనెక్షన్ వైఫై కనెక్షన్ లేకుండానే ఒకరి ఐడెంటిటీ మనం వెరిఫై చేయొచ్చు. ఇది జనవరి 26 నుంచి UIDAI వారు ఈ సౌకర్యాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక్కడ UIDAI అధికారులు, ముఖ్యంగా ఇక్కడ సంగీత గారు ఉన్నారు IAS ఆఫీసర్, వారు మాకు ఇది చెప్పినప్పుడు, బహుశా భారతదేశంలో మొట్టమొదటి బోర్డు మనది కావాలి. ఈ రోజున మనము దరఖాస్తులు చేస్తున్నటువంటి వారిలో 96% ఇప్పటికి వెరిఫై చేశారు. ఇది విజయవంతంగా అవుతుందని నేను భావిస్తున్నాను. ఆ 4% కూడా వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనేది చూస్తున్నాము. 96% మొదటి ప్రయత్నంలోనే చేయటం అనేది ముదావహమైనటువంటి విషయం.
1: అట్లాగే శ్రీనివాస్ గారు, పరుగు లాంగ్ జంప్ సమయంలో RFID టెక్నాలజీ, ఈ రిస్ట్ బ్యాండ్లు, ఇది పారదర్శకత ఎలా దోహదపడుతుంది, ఫలితాల్లో మానవ ప్రమేయం ఉండదా?
0: ఇదివరకు అండి, దీనికి పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, స్టాప్ వాచ్లు పట్టుకుని ఈచ్ ట్రాక్ లో ఒక RSI నుంచొని ఆ స్టాప్ వాచ్ నొక్కి వారు తీసుకున్న రీడింగ్ ద్వారా మనం సమయాన్ని నిర్ణయించాము. ఇప్పుడు దాంట్లో ఒకరు ముందు నొక్కారు, ఒకరు వెనకాల నొక్కారు, ఒకరు బయాస్డ్ గా ఉన్నారు, ఇవన్నీ కూడా విమర్శలు వస్తుండేవి. ఉదాహరణకి మీరు RFID బిబ్ వేసుకొని పరిగెట్టారు, మీరు పరిగెట్టిన తర్వాత, మీరు పూర్తి చేసిన తర్వాత మీ రీడింగ్ నాకు ఇక్కడ కేంద్రంగా ఉన్నటువంటి కంప్యూటర్ లో, అంటే సెంట్రల్ కంప్యూటర్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు మహేష్ శ్రీనివాస్ గారు 1600 మీటర్స్ ఎంత సమయంలో పరిగెట్టారో అక్కడ SP గారికి ఎప్పుడు తెలిసిందో అప్పుడు చైర్మన్ గారికి కూడా అప్పుడే తెలుస్తుంది. సో పారదర్శకత ఉన్నట్టే కదండి. నేను ఇంకా మంచి రీడింగ్ ఇచ్చాను, మీరు నాకు తక్కువ మెరిట్ ఇచ్చారని అతను వాదిస్తే, CCTV కెమెరాస్ ద్వారా అతని పర్ఫార్మెన్స్ చూపించి అతను పర్ఫెక్ట్ గా రీడింగ్ ఇచ్చామని చూపించడానికి కూడా అవకాశం ఉంది.
1: ఎత్తు కొలత గిరిజన అభ్యర్థులకు ఈసారి మినహాయింపులు ఆయన మాటలు వినబడుతున్నాయి. ఎత్తును డిజిటల్ గా పాటు టేప్ తో కూడా కొలుస్తారా? అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం ఇటువంటి జిల్లాల నుంచి ST ఆదివాసీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. దీని వెనుక కారణం ఏంటి సార్?
0: ABOST అనే ఒక కేటగిరీ ఉంది పోలీస్ రిక్రూట్మెంట్ లో, అబోరిజినల్ ట్రైబ్స్ అనేటువంటి వారు. ఆ సర్టిఫికేషన్ కూడా రెవెన్యూ అథారిటీస్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ ఉన్న వారికి ఒకనొక హైట్ మెజర్మెంట్ లో ఒక మినహాయింపు ఉంది, ఒక వెసులుబాటు ఉంది. 22లో ఒక ప్రత్యేకమైనటువంటి హైట్ మెజర్మెంట్ విధానాన్ని చేపట్టాం. దాంట్లో ఏమిటంటే అండి, మీరు వచ్చి హైట్ మెజర్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక ఫిజికల్ టేప్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ప్యానల్ రెండిట్లోనూ మీ హైట్ కనపడుతుంది. దాన్ని మనం ఫోటోగ్రాఫ్ చేస్తాము, వీడియోగ్రాఫ్ చేస్తాము, అంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. తర్వాత అండి, మీరు డిజిటల్ గా హైట్ టైప్ చేయలేరండి, ఎంటర్ చేయాలి. డూ యూ యాక్సెప్ట్ అన్నప్పుడు ఎంటర్ చేయాలి, తప్పితే మీరు టైప్ చేసినప్పుడు కొంత ప్రమేయం ఉండడానికి అవకాశం ఉంది, కాబట్టి దాన్ని కూడా తీసేసాను. ఇప్పుడు క్యాండిడేట్ ఫిజికల్ హైట్ చూసుకోవచ్చు, డిజిటల్ మెజర్మెంట్ చూడవచ్చు, రెండు టాలీ అవుతాయి. చాలా మంది క్యాండిడేట్స్ అనుమానం ఏంటంటే, నేను ఇంట్లో కొలిచాను, హాస్పిటల్లో కొలిచాను, అక్కడ సరిగా కొలవరండి. మనం వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళ ప్రమాణాల ప్రకారం సర్టిఫికెట్ తీసుకొని ప్రతి ఇన్స్ట్రుమెంట్ ని సర్టిఫై చేయించి దాన్ని మెయింటైన్ చేస్తూ వాటి ద్వారా తీసుకుంటాం.
1: మీరు అభ్యర్థులకు నేర చరిత్రను దాచవద్దని ముందుగానే సూచించారు. చాలా మంది చిన్న కేసులు దాచిపెడుతున్నారని ఒక వాదం ఉంది. ఒకవేళ దాచిపెడితే తర్వాత ఏం జరుగుతుంది? పోలీస్ వెరిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది.
0: ప్రభుత్వం వాళ్ల క్యాండిడేచర్ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయడానికి ఆస్కారం ఉంది. కొంతమంది అమాయకంగా తెలిసి తెలవక చిన్న చిన్న కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని దాచిపెట్టి వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టు. తీవ్రమైన నేరం చేశాడు, సీరియస్ క్రైమ్ గాని చేశాడు, అది వేరే విషయం. చేసినప్పుడు ఎట్లాగో బయటపడుతుంది తెలుస్తుంది, దానికి సంబంధించిన ప్రొసీజర్ వేరే ఉంటుంది. చిన్న చిన్న నేరాలు చేసినప్పుడు వాటిని దాచిపెట్టడం ద్వారా వాళ్ళ అమాయకత్వం వల్ల డిస్క్వాలిఫికేషన్ గురవుతున్నారు, అది కావద్దని నా సూచన.
1: అలాగే సార్, ఇప్పుడు PMT, PET తర్వాత తుదిరాత పరీక్ష ఉంటుంది, దాని సిలబస్, పరీక్షా విధానం ఎలా ఉండబోతుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
0: యాక్చువల్ గా అండి, మనం నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాం. దానికి ఒక కారణం ఏంటంటే, ఫ్లూక్ క్యాండిడేట్స్, ఫేక్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు రాకుండా ఉండడానికి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. 20% అంటే 1/5 మార్క్. సో ఇక్కడ మనం కేర్ తీసుకున్నాం కాబట్టి ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ లో సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. రీజనబుల్ ప్రిజంప్షన్ అండి. ఆ రీజనబుల్ ప్రిజంప్షన్ వల్ల మనం ఇంకా ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ లో ఇంకేమీ మనము నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అయితే ఇక్కడ రెండు లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ పేపర్స్ లో 25% ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ పేపర్స్ ఉన్నాయి. పేపర్స్ లో 25% ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిల్లో మళ్ళీ ఇట్లా ఛాన్స్ తీసుకోకుండా, ఎందుకంటే క్వాలిఫికేషన్ ఎగ్జామ్.

0: ఇంటర్వ్యూస్,
1: 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది, అంటే 25%.
0: ఇది ఇన్నిసార్లు మనం ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే స్టూడెంట్స్ వీళ్ళందరికీ చెప్తుంటారు, మీరు అభ్యర్థులందరికీ కూడా, ఎవరు దళారీని నమ్మొద్దు, ఈ మోసాల పట్ల అప్రమత్తగా ఉండండి. అయితే పోలీసు ఉద్యోగాల పేరుతో ఈ దళారులు, కోచింగ్ సెంటర్లు కొన్ని మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అపవాదం ఉందండి. అభ్యర్థులు ఎలా అప్రమత్తంగా ఉండాలి అట్లా DSLPRB అధికారిక సమాచారం ఎక్కడి నుంచి వాళ్ళు పొందవచ్చు?
1: ఎక్కడండి, మేము క్యాండిడేట్స్ యొక్క మొబైల్ ఫోన్, ఈమెయిల్ అడ్రస్ మన దగ్గర ఉంటుందండి. అవి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్, రిజిస్టర్డ్ ఈమెయిల్, ఈ రెండింటి సహాయంతో మనము చాలా విరివిగా వాళ్లతో మనం కమ్యూనికేట్ చేస్తుంటాం. ప్రతి విషయంలోనూ వాళ్ళతో మాట్లాడుతుంటాం. అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద బోర్డ్ అండ్ ద క్యాండిడేట్స్. అయితే ఏదైనా ప్రముఖంగా అందరికీ తెలియాల్సింది ఉంది, ఎక్కువ మందికి తెలియాల్సింది, వెబ్సైట్ లో పెడతాం. తర్వాత వెబ్సైట్ లో కూడా మనం ఎక్కువ అటెన్షన్ రావాల్సిన వాటికి టిక్కర్స్ ఇస్తాము, బ్యానర్ ఐటమ్ లాగా పెట్టడం, ఇవన్నీ చేస్తాం. దీంట్లో నా సూచన ఏంటంటే, అభ్యర్థులకు, సోషల్ మీడియా యుగంలో మనం ఈ రోజున ఉన్నాం కాబట్టి, ఎవరికి కావాల్సింది వాళ్ళు అది నిజంగా దాన్ని చిత్రీకరిస్తూ, వాస్తవాన్ని వక్రీకరిస్తూ చాలాసార్లు సోషల్ మీడియా పోస్టులు వస్తుంటాయి, దయచేసి వాటిని నమ్మకండి.
0: అంటే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది మంది తెలంగాణ యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మీరు ఇచ్చే సందేశం, సూచన ఏమిటి?
1: దృష్టవశాత్తు రిక్రూట్మెంట్ అనేది తెలంగాణ పోలీస్ విభాగాల్లో లేదా యూనిఫామ్డ్ విభాగాల్లో ఇప్పటి వరకు జరిగిన రిక్రూట్మెంట్ చూసినట్టయితే, దీనితో కలిపి 50,000 పైగా రిక్రూట్మెంట్ జరిగిందండి. ఎక్కడా లేనటువంటి అంత సులువుగా మన ఫిజికల్ టెస్ట్ డిజైన్ చేసి 22 నుంచి, ఉదాహరణకు మీకు చెస్ట్ మెజర్మెంట్ లేనటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బహుశా తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే ఉందండి. చెస్ట్ మెజర్మెంట్ ఏంటంటే సబ్జెక్టివ్ అండి. అది ఒక వ్యక్తి యొక్క ఛాతి కొలతలు తీసినప్పుడు, ఒకరు తీసినప్పుడు ఒకలా వస్తాయి, ఇంకొకరు తీసినప్పుడు ఒకలా వస్తాయి, ఉదయం తీసినప్పుడు ఒకలా వస్తాయండి, సాయంత్రం తీసినప్పుడు ఒకలా వస్తాయి. వీటన్నిటిని గమనించి, ఇదొక కారణం అండి. తర్వాత పేద గిరిజన వర్గాల నుంచి వచ్చేవారు, వారికి శారీరకంగా వారికి దారుణ్యం ఉన్నప్పటికీ ఈ ఛాతి కొలత ఉండదండి,
0: ఫెయిల్ అయిపోతుంది.
1: ఇది దిస్ ఈజ్ అగైన్స్ట్ పూర్ అండ్ ఎక్స్క్లూడెడ్ సొసైటీ నుంచి. వాళ్ళకి ఇటువంటి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇది కూడా 22 నుంచి ఇది తీసేయటం జరిగిందండి. తర్వాత 3-3 అండి, ఒక రన్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్,
0: మూడు క్వాలిఫై అయితే చాలు.
1: క్వాలిఫై అయితేనండి, దీంట్లో ఒక చిన్న విషయం చెప్పాలి నేను, దాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వెళ్లే వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ తో కలిపి మెరిట్ కింద చూస్తాము. దానికి 33% వెయిటేజ్ ఉంటుందండి దాదాపుగా, మిగతా 66 వాళ్ళ రిటర్న్ ఎగ్జామ్ లో మెరిట్ మీద ఆధారపడి మనం సెలెక్షన్ ఇస్తుంటాం. అట్లాగే మీరు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ గురించి కూడా అడిగారు, ఇది జర్నలిస్ట్ ఎగ్జామ్ అండి. అంటే మా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో మేము పీసీ వరకు తీసుకుంటున్నాము, డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఎస్ఐ వరకు తీసుకుంటాం. సో వీటిలో ఫలానా సబ్జెక్ట్ అని మనం ఎక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయండి. జనరల్ స్టడీస్ అంటే మనకి తెలిసిందే. అట్లాగే కొంత మటుకు లాజికల్ యాప్టిట్యూడ్, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుందండి, దాన్ని కూడా పరీక్షించడం జరుగుతుంది. మునుపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల వయసు కన్సెషన్, వెసులుబాటు ఇచ్చిందండి. 7 సంవత్సరాలు, సాధారణ అభ్యర్థికి 22 సంవత్సరాలు ఉండేటువంటి వయోపరిమితి 22+7 = 29 ఫర్ పీసీ క్యాండిడేట్స్ అయిందండి, 25 ఫర్ ఎస్ఐ క్యాండిడేట్స్ ఉంటుంది, 25+7 = 32 అయింది. ఇది కాక మనకి తెలంగాణలో అప్లై చేసేటువంటి అభ్యర్థులలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారండి. స్టాటిస్టికల్లీ 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారండి. వాళ్ళందరికీ కూడా అదనంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తుంది. దానివల్ల 22+7+5 అనగా 34 సంవత్సరాలు పీసీ క్యాండిడేట్స్ కు, 25+7+5 = 37 సంవత్సరాల వయో పరిమితి ఎస్ఐ క్యాండిడేట్స్ కు, ఈ 90% మందికి వస్తుంది. ఓసీలలో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అనే ఒక కేటగిరీ ఉంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే. దాంట్లో నా అంచనా ప్రకారం అండి, ఈ 10% ఓసీలలో దాదాపు 7-8% మంది ఈడబ్ల్యూఎస్ ఉంటారండి. సో వారందరికి కూడా ఇదే ఈ 5% అదనపు పరిమితి కూడా వస్తుంది.
0: దరఖాస్తుల సంఖ్య కూడా, శ్రీనివాసరావు గారు, 8 నుంచి 10 లక్షల వరకు వస్తాయని ఒక అంచనా ఉంది, ఇంకా దాటడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇంత భారీ సంఖ్య నిర్వహించడానికి ఎలాంటి లాజిస్టిక్స్, గ్రౌండ్స్, సిబ్బందిని మీరు సిద్ధం చేసుకుంటున్నారు?
1: ఈసారి అర్బన్ అగ్లోమరేట్ ఆఫ్ హైదరాబాద్, అంటే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఈ ప్రాంతానికి సంబంధించిన ఖాళీలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళాం. కారణం ఏంటంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో చిన్న అమెండ్మెంట్ కోసం ప్రయత్నం జరుగుతా ఉంది. మన ఫ్యూచర్ సిటీ అని మల్కాజ్గిరి ఏర్పడటం వల్ల, ఈ విషయాల వల్ల దాదాపు 40% ఖాళీలు ఇంకా తీసుకోలేదు, 40-50%. దానివల్ల మునుపు ఎన్నొచ్చినాయో దాంట్లో మా అంచనా ప్రకారం 50-60% వస్తాయండి అప్లికేషన్స్. నేచురల్లీ తగ్గుతాయి కదండి, సహజంగానే. ఇక్కడ మనం నోటిఫై చేయలేదు అనమాట. దీని కారణంగా మనకి

0: ఉండొచ్చు అంటే దాదాపుగా 4 నుంచి 5 లక్షల అభ్యర్థిత్వాలు అండి. అంటే ఒకరు ఎస్ఏ గాను వేస్తారు, పీసీగా వేస్తారు, రెండు వేస్తారు. ఈ విధమైన రెస్పాన్స్ ఉండే అవకాశం ఉంది. మనకున్న అనుభవం వల్ల ఒకేసారి 6,60,000 మందికి చేయగలిగిన సామర్థ్యం 22లో ప్రదర్శించాం. 3 గంటల వ్యవధిలో 6,60,000 మందికి పీసీ క్యాండిడేట్స్
1: పరీక్షలు ఒకేసారి నిర్వహించాం
0: విత్ బయోమెట్రిక్స్. ఇది ఒక లింకా రికార్డ్ లాంటిది అండి. వాళ్ళు తీసుకున్నారు కూడా ఈ వివరాలు. ఆ సామర్థ్యం మనకుందండి. అంటే అకాడమిక్ బాడీస్ యూనివర్సిటీ సాయంతో, కాలేజీల సాయంతో ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ని హైర్ చేసి ఇది మనం చేయగలుగుతాం.
1: అలాగే ఈసారి మహిళా అభ్యర్థులకు క్రీడా కోటా, మాజీ సైనికుల కోటా విషయంలో ఈసారి ఏమైనా కొత్త నిబంధనలు తీసుకుని వచ్చారండి?
0: కొత్త నిబంధనలు రాలేదు. మహిళలకు నేను ఇందాక చెప్పినట్టుగా ఫైర్ సర్వీసెస్ అండ్ ఎస్పీఎఫ్ లో 33% ప్రభుత్వం రిజర్వ్ చేయటం ఒకటి. అట్లాగే అండి, మహిళలు వాళ్ళకి 800 మీటర్స్ రన్నే ఉన్నది, వేర్ యాజ్ మేల్స్ హ్యావ్ 1600 మీటర్స్. అది 2022 నుంచి అదే నడుస్తుంది. ఏదైతే గ్రెడేషన్ టేబుల్ ఉందో, అంటే వాళ్ళు సాధించినటువంటి టైమింగ్ వల్ల వాళ్ళకి వచ్చే మార్కులు, వాళ్ళకి కొంత ఫేవరబుల్ గా ఉంది. ఎందుకంటే మహిళల్ని ఎక్కువ మందిని ఆహ్వానించాలి, లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత ఫేవరబుల్ గా టేబుల్ డిజైన్ చేయడం జరిగింది. అదే కొనసాగుతా ఉంది. మాజీ సైనికులకండి 2% ఉంటుందండి ఎక్స్ సర్వీస్ మెన్ కి. అట్లాగే ఎన్సీసీకి 2-3%
1: స్పోర్ట్స్
0: కి 2% ఉంటుంది. అట్లాగే మా శాఖల్లో పనిచేసిన వారి పిల్లలకు మొదటి 2 సంతానం వరకు
1: డిపార్ట్మెంట్
0: అది 4-5%. అంటే వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళవి పెట్టుకున్నారు, 4-5% దాకా అది ఉంటుందండి. సో ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్స్, అంటే కులానికి నిమిత్తం లేకుండా, నాట్ వర్టికల్ రిజర్వేషన్స్.
1: అంటే శ్రీనివాస్ గారు, గతంలో పేపర్ లీకేజ్లు, బ్లూటూత్ చీటింగ్ వంటి ఘటనలు మనం చూసాము. తుది రాత పరీక్షలు అలాంటివి జరగకుండా ఎలాంటి జామర్లు గానీ ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను గానీ ఏర్పాటు చేస్తున్నారు?
0: ఏఐ లేని సమయంలో కూడా మనము ఎటువంటి నిబంధనలు పాటించామంటే, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ని లోపలికి మనం రానివ్వలేదు. ఇన్విజిలేటర్ తో సహా ఎవ్వరు కూడా ఉపయోగించకూడదు అనేది ప్రత్యేకమైన నిబంధన ఉంది. అది ఫ్రిస్కింగ్ లో మనం తీసేస్తున్నాం. అట్లాగే ఈవెన్ లోపల మా వాళ్ళు వెళ్ళినా కూడా డ్యూటీకి మొబైల్ ఫోన్ ను చీఫ్ సూపర్డెంట్ అంటే అక్కడ ప్రిన్సిపల్ గారి దగ్గర డిపాజిట్ చేసి డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీస్ అయిపోయిన తర్వాత మాత్రమే తీసుకుని బయటకు రావాలి మొదటి నుంచి.
1: సరే, అలాగే ఇప్పుడు మనకి ఫలితాల్లోని ఎందుకంటే అభ్యర్థులకి రకరకాల సంశయాలు ప్రాసెస్ స్టార్ట్ చేశారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒకసారి 4 ఏళ్ళకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాకు వస్తుందా? అయితే ఫలితాల్లో ఎలాంటి సిఫార్సులకు రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని మీరు భరోసా అభ్యర్థులకు ఇవ్వగలరా? అట్లాగే మెరిట్ మాత్రమే ప్రాతిపదికని ఎలా చెప్పగలరు?
0: మెరిట్ మాత్రమే ప్రాతిపదికని ఎలా చెప్తా ఉంటండి, మేము ఒక ప్రత్యేకమైన ఎవరు ఏ బోర్డు పాటించినటువంటి ఒక ప్రత్యేకమైన పందాన్ని పాటిస్తా ఉన్నది. ఏంటంటే, ఒక దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థి దరఖాస్తు చేసిన నాటి నుంచి అతను సెలక్షన్ పొందుతాడు లేకపోతే మన దగ్గర నుంచి విడిపోయి వెళ్లిపోతాడు, ఫెయిల్ అయ్యి. దానికి సంబంధించిన అతను వేసిన ప్రతి అడుగు మనతో పాటు మేము డిజిటల్ గా రికార్డ్ చేస్తాం. ఎక్కడ ఎప్పుడు మనల్ని జాయిన్ అయ్యాడు, ఎక్కడ ఫీజు కట్టాడు, ఎంత కట్టాడు, ఎక్కడ పరీక్ష రాశాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఎక్కడ చేశాడు, అక్కడ ఎటువంటి పర్ఫార్మెన్స్, తర్వాత చివరికి వచ్చేటప్పుడు గండి సెలక్షన్ కి అతను ఏ ఏ పోస్టులకు ప్రిఫరెన్స్లు ఇచ్చాడు, ఆయా పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఏమిటి, ఆ కట్ ఆఫ్స్ కి ఒకవేళ సెలెక్ట్ అయితే అతనికి ఇచ్చినటువంటి బెస్ట్ ప్రిఫరెన్స్ కే మనం ఇచ్చామా, ఇవ్వదగిన బెస్ట్ ప్రిఫరెన్స్ కే. ఇటువంటి డాక్యుమెంట్ అంటే ఒక PDF గా క్రియేట్ అవుతుందండి.
1: అలాగే నేను యువత సోషల్ మీడియా వ్యసనంలోనూ ఫిట్నెస్ ను కోల్పోతున్నారండి. ముఖ్యంగా పోలీస్ కావాలనుకున్న యువత ఫిట్నెస్ కోసం, మానసిక దృఢత్వం కోసం ఎలాంటి ప్రణాళిక రచించవలసి ఉంటుంది అనుకుంటున్నారు?
0: అంటే ప్రాక్టీస్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఒకటి. మీరు ఈ విషయం ప్రస్తావనకు తీసుకొచ్చారు కాబట్టి ప్రముఖంగా నేను ఇక్కడ చెప్పాల్సింది ఉంటుందండి, చాలా మంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా అండి, టెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆ ఉత్సాహంలో ఎక్కువగా బైక్ యాక్సిడెంట్స్ గురయ్యి ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళని, కాళ్ళు చేతులు పోగొట్టుకుని తర్వాత ఉద్యోగానికి పనికి రాకుండా. అంతేకాకుండా ఈ ఎగ్జామ్ జరిగినంతటువంటి సమయం ఉంటుంది, దాదాపు 1 సంవత్సరం అనుకుందాం, దరఖాస్తు చేసినప్పటి నుంచి చివరి పరీక్ష వరకు 12 నెలలు అనుకుంటే, ఆ 12 నెలలు నా ఆరోగ్యం నేను చూసుకోవాలి, శారీరక దృఢత్వం నేను చూసుకోవాలి. ఇప్పుడు నేను ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ పాస్ అయ్యానని కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చెడు అలవాట్లు వాటికి లోనయ్యి యాక్సిడెంట్లకు గురయ్యి మళ్ళీ ఫిజికల్ టెస్ట్ కి నేను డిస్క్వాలిఫై అయ్యాను అనుకోండి, ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ స్కోర్ ద్వారా వచ్చే రిక్రూట్మెంట్ కు మనకు పనికిరాదు కదండి. ఇటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలండి. ముఖ్యంగా రెగ్యులర్ గా స్టడీ చేయటం కానీ రెగ్యులర్ గా ఫిజికల్ ప్రాక్టీస్ చేయటం ఒకటండి. తర్వాత ఎవరైతే గ్రౌండ్స్ గ్రౌండ్స్కి వెళ్ళి చేస్తున్నారో వాళ్ళు రైట్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలండి. చాలా మంది అండి చిన్న గ్రౌండ్స్ లో పరిగెట్టి, ఉదాహరణకి 370 మీటర్లు ఉన్న గ్రౌండ్ లో పరిగెడతాడండి, అదే 400 అనుకుని నేను క్వాలిఫై అవుతున్నా అనుకుంటాడు. అలా కూడా చేస్తుంటారు తప్పు. ఈ 400 కరెక్ట్ గా ఉందా లేదా, అవసరమైతే 405 మీటర్లు ఉన్న గ్రౌండ్ పరిగెట్టాలి కానీ 370 380 పరిగెట్టి ఇక్కడ వచ్చింది అక్కడ ఎందుకు రాలేదు, కాలిక్యులేషన్ తప్పు అవుతుందండి. తర్వాత

0: లాంగ్ జంప్ అను షార్ట్ పుట్ మేము ఇచ్చినటువంటి పరిమితులు 80% మంది క్వాలిఫై అవుతున్నారండి. ఫెయిల్ అవుతున్న వాడు ఎవరో చెప్పమంటారా? వాడు ప్రాక్టీస్ చేయని వాడు. చాలా తేలిగ్గా పెట్టాం మేము అవి రెండు జస్ట్ క్వాలిఫై అయిపోవాలని చెప్పి. 80-87% మంది క్వాలిఫై అయిన వాటిలో దాన్ని విమర్శించే ఉన్నారు, ఇంకా తగ్గించవచ్చు కదా, ఇంకా తగ్గిస్తే ఈ పరీక్ష పట్టడం ఎందుకు, అసలు ఈ పరీక్ష తీసేయచ్చు కదా, అట్లా ఉంటుంది అనమాట.
1: అలాగే సార్, చాలా మంది అభ్యర్థులు రాత పరీక్షకు కోచింగ్ సెంటర్లు ముఖ్యంగా ఆధారపడుతున్నారు, కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు. కోచింగ్ లేకుండా సొంతంగా చదవగలిగిన పేద విద్యార్థులు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి వాళ్ళు కోచింగ్ సెంటర్ని అఫోర్డ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏమిటి?
0: దీంట్లో అండి ఒకనొక ఉదాహరణ నేనండి. నేను సివిల్ సర్వీసెస్ కి ఎప్పుడు కోచింగ్ తీసుకో అంటే అది ఎలా ఉంటుందంటే, సివిల్ సర్వీసెస్ పేపర్ కూడా ముఖ్యంగా మేము రాసే సమయంలో 10th class వరకు సరిగా చదువుకున్నవాడు వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే దాంతో క్వాలిఫై అయిపోతాడు. సరిగా చదవక అర్థం చేసుకోక ఈ సమస్య. అంటే ఇప్పుడున్న క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్స్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫ్రీగా మెటీరియల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎస్పీలు సిపిలు కూడా అండి వాళ్ళు కమిషనరేట్ కేంద్రాల్లో కోచింగ్ కండక్ట్ చేయటం, ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ చేస్తారు. అది కాక టీసాట్ ఛానల్ ఉంది. టీసాట్ ఛానల్ వాళ్ళు నాకు తెలిసి 100 గంటలే ఉండొచ్చు. ఆ క్లాసెస్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో కూడా అవి అవైలబుల్ ఉన్నాయండి. అవి అన్ని సిలబస్ మొత్తం కవర్ చేసే విధంగా ఉన్నాయి.
1: అలాగే అమ్మాయిలు పోలీస్ శాఖలకు రావడానికి ఇంకా ఈ రోజు కూడా కొంచెం వెనకబడుతున్నారు. మహిళా సాధికారత కోణంలో మహిళా అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
0: అంటే సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో అలా ఉత్సాహంతో ఉన్నారు మహిళలు. ఈనాటికి నాకు వచ్చిన దరఖాస్తుల్లో 4.25% ఆర్ ఫ్రమ్ విమెన్. అట్లాగే ఈ రోజున మనము సివిల్ పోలీస్ లో 33%, సివిల్ అండ్ టెక్నికల్ పోలీస్ శాఖలలో, తర్వాత ఆర్మ్ రిజర్వ్ లో 10%, ఎస్పీఎఫ్ లో 33%, ఫైర్ సర్వీసెస్ లో 33%. ఇది పెట్టక మునిపేనండి దాదాపు మా పోలీస్ శాఖలోనే 15-16% వచ్చారండి.
1: మీరు టెక్నికల్ సర్వీసెస్ డీజీపీగా ఉన్నారు, అట్లాగే భవిష్యత్తులో పోలీస్ నియామకాలు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ మానిటరింగ్, ఆటోమేటిక్ టైమింగ్ తో జరిగే రోజు వస్తుందని అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ విజన్ ఏమిటి?
0: టెక్నాలజీ అవైలబుల్ అయింది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా వాడాలనేది కూడా మనం అనుకోకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చోట్ల మనం అవసరం మేరకు వాడతాం. డ్రోన్స్ ఇప్పుడు చూడండి, RFID ఉన్నది. RFID ఏంటంటే ఒక ఫ్యూ టెన్స్ ఆఫ్ రూపీస్ వాడటం ద్వారా నేను ఆ క్యాండిడేట్ గ్రౌండ్ లో ఎక్కడున్నాడనే తెలుసుకోగలిగాను. 22 నేను అది ఇంప్లిమెంట్ చేశాను. క్యాండిడేట్ ఎంటర్ కాగానే RFID ట్యాగ్ ఇస్తున్నాను. క్యాండిడేట్ నేను డ్రోన్ సహాయంతో కూడా నేను మానిటర్ చేయొచ్చండి. కానీ ఆ డ్రోన్ కి చాలా హై రెజల్యూషన్ కెమెరాస్ ఉండాలండి. లో ఫ్లయింగ్ డ్రోన్ విత్ హై రెజల్యూషన్ కెమెరా, ప్లస్ దానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాలి. దీని ఎకనామిక్స్ చూసినప్పుడు ఇది నాకు ఒక 20-30 రూపాయలు అయిపోయే పనికి నేను కావాలని ఆ టెక్నాలజీ ఉపయోగించాలని ఒక 100 రూపాయలు క్యాండిడేట్ కి వాడాలా, ఎప్పుడైతే మనకు అది అవసరం అవుతుందో ఖచ్చితంగా వాడతాం అండి.
1: 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు మీరు. టీఎస్ఎల్పి ఆర్బి చైర్మన్ బాధ్యతను మీరు ఎలా చూస్తున్నారు? ఒక ఉద్యోగంలా చూస్తున్నారా, లేక తెలంగాణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతగా మీరు చూస్తున్నారా?
0: ఇది ఒక ప్రభుత్వ సేవ అండి. ఇది బేసికలీ టీఎస్ఎల్పి ఆర్బి అంటే పోలీసింగ్ కి అంతగా సంబంధం లేనిది. ఇది పోలీస్ శాఖలో మనం నియామకాలు చేస్తున్నాం తప్పితే ఇది పోలీసు ట్రైనింగ్ ద్వారా వచ్చేటువంటి స్కిల్ సెట్ కాదండి. నాకు వచ్చింది కూడా, నేను నేర్చుకుంది, నా పెద్దవాళ్ళు చెప్పింది, లేకపోతే నేను ప్రొఫెసర్స్ తో లేకపోతే నాకన్నా అనుభవం ఉన్న వాళ్లతో కలిసి పనిచేయటం వల్ల నేను నేర్చుకోగలిగిందండి. ఇది చాలా గొప్ప సేవా దృక్పథంతో చేయాల్సిన విషయం అండి. చాలా సమయం తీసుకుంటుంది. పూర్తిగా ఒక అధికారిని రిక్రూట్మెంట్ జరిగే టైంలో మొత్తం అతన్ని ఆక్యుపై అయిపోతామండి. ఆ టైంలో ఇది చేయటం నాకు చాలా సంతోషం, ఎందుకంటే దీనివల్ల ఒక గుణాత్మకమైనటువంటి మార్పు. 22,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అంటే దాదాపు 2,00,000 మందికి జీవనోపాధి అండి. అంటే
1: పోలీస్ నియామకాల్లో సాంకేతికపై నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి మన శ్రీనివాస్ గారు డీజీపీ అటెండ్ అయ్యారు. ఆయన బోర్డు చైర్మన్ గా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా మా శ్రోతలకు మీరు వివరించారండి. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు.
0: నమస్కారం అండి. ధన్యవాదాలు ఇక్కడ పిలిచి శ్రోతలకి అవకాశాన్ని కలిగించారు. నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారితో ప్రత్యేక సంభాషణ విన్నారు. సంభాషించిన వారు ఎం శ్రీనివాస మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి, కోఆర్డినేటర్ డాక్టర్ భిక్షా కేతావత్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

0: ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
0: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
2: బాబాయ్.
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మన ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
2: రవి. అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
6: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
7: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
8: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది?
7: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
8: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
7: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
8: రే ఏం మామా,
7: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
8: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్, అయినా మన ఇజ్జత్ గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిను తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.

0: ఒక పక్క టన్నులు కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
1: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ప్రాణం సినిమా నుండి సోను నిగమ్ మహాలక్ష్మి గానం చేసిన శ్రీహర్ష గీతం, సంగీతం కమలాకర్.

శ్రీ సర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్ వారి రేడియో సంక్షిప్త పద్య నాటకం శ్రీ విఘ్నేశం. రచన శ్రీ అనిల్ చక్రవర్తి, దర్శకత్వం శ్రీమతి టి జ్యోతి, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండరతి, సహకారం పరమేశ్వరాచారి. 11:03 సంస్కృత పాఠం, 12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతాయి. 1:20 వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో ఒక విగ్రహం, ఒక పండుగ, ఒక సందేశం, శ్రీవేద గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:30 నిశిగంధ్ మరాఠీ కార్యక్రమం, 5:03 వినాయక విజయం కథ చిందివక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధులు నిర్ధారణ గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. 8:03 ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమాల్లో ది ఓపెన్ మైండ్ కౌమార దశలో మానసిక ఆరోగ్యంపై శ్రీమతి బల్విందర్ కౌర్ డాక్టర్ మృదుల గారితో జరిపిన పరిచయ కార్యక్రమం. 10:00 రేపు రాత్రి శాస్త్రీయ సంగీత కచేరి కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్ అవుతుంది ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. ఇవి రేపు ప్రసారం అయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13:12 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై 5:50 మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.